సార్ టైం 5:32:30. టెస్టింగ్ ఫస్ట్ 30 40 44.

0: సాంస్కృతిక కార్యక్రమాలు ఈ మ్యాచ్లో జరిగాయి.
1: ఇంట్లో ఉన్న పొలంలో ఉన్న ఎన్నెల్లో.

శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్పై ఈనాటి ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 30వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 20వ తేదీ శనివారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 9 సెకండ్లు. శుభోదయం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు సూక్తి సుధా.
1: నాదు జన్మభూమి కన్న నాకమెక్కడుంది, సురలోకమెక్కడుంది? జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి, భరతఖండము చక్కని పాడియావు. ఇలా అనేక మంది కవులు అనేక విధాలుగా మన భరతమాతను కీర్తించారు. ఏ దేశమేగినా, ఎందుకాలుడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరెదురైనా పొగడమని నినదించిన కవులు ఉన్నారు. మాతృభూమి మరియు తల్లి స్వర్గం కంటే కూడా చాలా శ్రేష్టమైన వారని, జననీ జన్మభూమిశ్చ స్వర్గాతపి గరీయసి అని రామాయణంలో ప్రకటించిన మాట. ఇలా చూసినప్పుడు ఎవరికైనా వాళ్ళ వాళ్ళ మాతృదేశం వాళ్లకు చాలా గొప్పదని, ఆ మాతృభూమి పట్ల అచంచలమైన గౌరవం భక్తి కలిగి ఉండాలని చెప్పకనే తెలుస్తుంది. మన భరతభూమి ఆర్షభూమి, ఋషులు నడయాడిన పరమ పవిత్రమైన నేల. అటు నైమిషారణ్యమైన, ఇటు దండకారణ్యమైన మహేంద్ర మలయ సహ్య శక్తి శుక్తిమంత వృక్ష వింధ్య పారియాత్రాది సప్తకుల పర్వతాలైన, హిమవన్నగమైన గంగా యమున సరస్వతి గోదావరి కృష్ణవేణి భీమరధ్యాది పవిత్ర నదులైనా, పవిత్ర వృక్షములైనా పుష్పములైనా అడుగడుగున ఆధ్యాత్మికత పవిత్రత తొణికిసలాడే దేశం ఏదైనా లోకంలో ఉందంటే అది మన భారతదేశం మాత్రమే. ఇది కర్మభూమి. ఇతర భూములు భోగభూములని మన పెద్దలు చెప్తారు. కదాచిత్ లభతే జంతు మానుష్యం పుణ్యసంచయాత్ అని పురాణవచనం. అనేక జన్మల పుణ్యఫలంగా ఈ భారతదేశంలో మానవ జన్మ లభిస్తుందని ఇందులోని భావం. ఇట్టి మహోత్కృష్ట భూమి యొక్క స్వాతంత్ర్యం ఎందరో మహనీయుల త్యాగంతో శౌర్యంతో పోరాటంతో మనకు లభించిందనేది చరిత్ర చెబుతుంది. పూర్వపు ప్రతిష్ట పునఃసాధించాలంటే ప్రతి ఒక్కరికి దేశభక్తి మెండుగా ఉండాలి. మహర్షులను, ఇటు త్యాగపురుషులైన స్వాతంత్ర్య వీరులను మననం చేసుకోవాలి. చిన్నతనం నుండే బాలబాలికలకు ఈ మహత్తరమైన ఉత్కృష్టతను చరిత్రను తెలియచెప్పాలి. దేశం పేరు చెప్పగానే వడలు గగుర్పాటు పొడుచుకునేటట్టు చేయాలి. జనగణమన వింటే, భావం గమనిస్తే మనసు ఉప్పొంగిపోవాలి. వందే మాతర గీతాన్ని మనసారా పాడుకోవాలి. ఇంటింటా మొవ్వన్నెల జెండాలు ఎగరాలి. పతాకంలోని మూడు రంగుల వైశిష్ట్యాన్ని నేటి బాలలు గ్రహించాలి. స్వేచ్ఛా భారతాన్ని ప్రపంచానికే తలమానికంగా చూసే బాధ్యత తీసుకోవాలి. అందుకు చిత్తశుద్ధి కావాలి. భౌతిక విజ్ఞాన రంగాలలోనూ, గణిత జ్యోతిష వైద్యాది రంగాలలోనూ, యోగ విద్య యుద్ధ విద్యలలోనూ భారతదేశం పూర్వం నుండి అగ్రగామిగా ఉన్నదనే విషయాన్ని ప్రపంచానికి చూపెట్టాలి. ఇవి చేయాలంటే నేటి తరం యువతరం భారతీయతపై మక్కువ పెంచుకోవాలి. దేశంపై భక్తిని గౌరవాన్ని ఇనుమడింప చేసుకోవాలి. అందుకు తగ్గట్లు పెద్దలు గురువులు ప్రభుత్వ వ్యవస్థలు ముందుకు రావాలి. ఈ భారత భూమిపై పుట్టిన మానవులు ప్రాణులు ఎంత ధన్యులో గదా అని చెప్పే ఈ విష్ణు పురాణ శ్లోకం చూడండి. గాయంతి దేవాః కెల గీత కాని ధన్యాస్తు ఏ భారత భూమి భాగే, స్వర్గాపవర్గాస్పద భార్గభూతే భవంతి భూయః పురుషాస్వరత్వాత్. పరమార్థ సౌఖ్యాన్ని ప్రసాదించే భారత భూమిపై పుట్టే మానవులు దేవతల కంటే ధన్యులు అని దేవతలే గానం చేస్తున్నారని చెప్పడం మనకెంత అదృష్టము. నిజంగా మనం అందరం ధన్యులం గదా.
0: మీరింతవరకు సూక్తి సుధా విన్నారు. సమర్పణ శ్రీ రాయప్రోలు జగదీష్ చంద్ర శర్మ. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
2: This is Akashvani, the news read by Subhadra Ramachandran. Prime Minister Narendra Modi will be on a visit to Odisha and West Bengal from today. In Odisha, he will join President Draupadi Murmu at Pahadpur village in Mayurbhanj district on the occasion of the President's 68th birthday. The President and Prime Minister will visit Pahadpur village in Mayurbhanj district and offer prayers at sacred groves Santhali Jahera and Ho Jahera Skill Center and Pahadpur School. Later, they will participate in a program at Rai Rangpur in Mayurbhanj district, marking the completion of 2 years of the Mohan Charan Majhi-led state government. During the program, they will inaugurate and lay foundation stone of various development projects worth over 47,000 crore rupees. During his two-day visit to West Bengal, Prime Minister Modi will participate in Pashchim Banga Divas, West Bengal Day, celebrations at Parakeshwar in Hooghly district today. He is also scheduled to launch, dedicate to the nation and lay the foundation stone of multiple development projects in West Bengal. Mr. Modi will release the 23rd installment of the Pradhan Mantri Kisan Samman Nidhi, PM Kisan. Tomorrow, Prime Minister Modi will participate in the 12th International Yoga Day celebration in Kolkata at around 6:30 a.m. Senior Indian bureaucrat Vivek Agarwal has been selected as the next vice president of

మీరు ఇంతవరకు అన్నమాచార్య కీర్తన విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

వెల్లుల్లి సాగు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వెల్లుల్లి ఉష్ణమండలపు పంట. మన రాష్ట్రంలో రబీ పంటగా సుమారు 100 హెక్టార్లలో పండించబడుతూ 800 టన్నుల దిగుబడినిస్తుంది. దీనికి అనుకూలమైన

వాతావరణం కనుక చూస్తే తక్కువ ఉష్ణోగ్రతలు అంటే 12 నుంచి 18 డిగ్రీల సెల్సియస్ దగ్గర పెరుగుతుంది. అధిక తేమను ఇంకా వర్షాన్ని తట్టుకోలేదు. బెట్ట పరిస్థితులను, మురుగునీటి సౌకర్యం లేని పరిస్థితులను కూడా తట్టుకోలేదు. ఇక అనువైన నేలల గురించి కనుక చూస్తే బంకనేలలు, నీటిపారుదల ఇంకా మురుగునీటి వసతి కల సారవంతమైన గర్భనేలలు అనుకూలంగా ఉంటాయి. ఇక రకాల విషయానికి చూస్తే మన రాష్ట్రంలో గుర్తించబడిన వెల్లుల్లి రకాలు ఏమీ లేవు. రాజస్థాన్ ప్రాంతపు రామ్నగర్ రకాన్ని ఇంకా పెద్దపాయలు కలిగి ఉండి తెల్లని రంగు కలిగిన దేశవాళీ రకాలను మన రాష్ట్రంలో విరివిగా పండిస్తున్నారు. NHRDF వారు సిఫారసు చేసిన రకాలను కూడా పండించుకోవచ్చు. G41 రకమైతే పాయలు మధ్యస్థ తెలుపు వర్ణంతో ఉండి అధిక దిగుబడినిచ్చే రకంగా చెప్పుకోవచ్చు. ఇక UT1 రకమైతే తమిళనాడు ఊటీ ఉద్యాన పరిశోధన స్థానం వాళ్లు విడుదల చేసిన రకం. ఇది పాయలు పెద్దవిగా ఉండి తక్కువ తెలుపుతో ఒక్కో గడ్డ 20 నుంచి 25 పాయలు కలిగి ఉంటుంది. తామర పురుగులను తట్టుకుని అధిక దిగుబడినిస్తుంది. పంటకాలం అయితే 120 నుంచి 130 రోజుల వరకు ఉంటుంది. దిగుబడి ఎకరానికి 68 క్వింటాళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఇక భీమా పర్పుల్ రకం, డైరెక్టరేట్ ఆఫ్ ఆనియన్ అండ్ గార్లిక్ రీసెర్చ్ రాజ్ గురునగర్ నుంచి విడుదలైన రకం. పాయలు పర్పుల్ రంగులో ఉండి 33.6% TSS అల్లిసెన్ 2 మిల్లీగ్రాములు కలిగి ఉండి సరాసరి హెక్టార్కు 68 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్, బీహార్, హర్యానా, కర్ణాటక, పంజాబ్, ఇంకా ఉత్తరప్రదేశ్లలో సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇక భీమా ఓంకార్ రకమైతే ఇది కూడా ఆ ప్రాంతం నుంచే విడుదలైన రకం. పాయలు మధ్యస్థంగా తెలుపు రంగులో ఉండి 120 నుంచి 135 రోజుల్లోపు కోతకు వస్తుంది. సరాసరి దీని దిగుబడి 8 నుంచి 14 టన్నుల హెక్టార్లుగా ఉంటుంది. ఈ రకము తామర పురుగులకు లోనవుతుంది. ఈ రకాలే కాకుండా నేషనల్ హార్టికల్చరల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫౌండేషన్ వాళ్ళు విడుదల చేసిన అగ్రిఫండ్ వైట్, యమునా సఫేద్ 2, యమునా సఫేద్ 3, ఇంకా అగ్రిఫౌండ్ పార్వతి 2 ఈ రకాలు కూడా వాడుకలో ఉన్నాయి. ఈ రకాలలో యమునా సఫేద్ 3, అగ్రిఫౌండ్ పార్వతి ఈ రకాలు పెద్దపాయలు కలిగి ఉండి ఎగుమతికి కూడా అనుకూలంగా ఉంటాయి. ఇక విత్తన శుద్ధి, విత్తే విషయానికి వస్తే గనక 1.5 నుంచి 2 గ్రాముల బరువు ఉన్న పాయలను ఎంచుకోవాలి. చిన్నవి త్వరగా పాడైపోయే అవకాశం ఉంటే కనుక ఆ పాయలను తీసివేయాలి. విత్తే ముందే పాయలను 0.1% ద్రావణంలో ముంచి నాటుకుంటే తెగుళ్ల సమస్యను తగ్గించుకోవచ్చు. గడ్డలోని పాయలను వ్యాప్తి కొరకు వాడతారు. వరుసల మధ్య 20 సెంటీమీటర్లు, వరుసల్లో 10 సెంటీమీటర్ల ఎడంలో పాయలను నాటుకోవాలి. పాయలు విత్తిన వెంటనే నీటిని తప్పకుండా పెట్టాలి. ఇక విత్తన మోతాదు కనుక చూస్తే ఎకరాకు 200 నుంచి 240 కిలోల విడిపాయలు అవసరమవుతాయి. నాటే సమయం కనుక చూస్తే పాయలను 15 సెప్టెంబర్ నుంచి 1 అక్టోబర్ చివరి వరకు నాటుకోవచ్చు. ఇక ఎరువుల విషయానికి వస్తే గనక ఆఖరి దిక్కులో ఎకరానికి 6 నుంచి 8 టన్నుల పశువుల ఎరువు వేయాలి. తేలికపాటి నేలల్లో ఎకరాకు 24 కిలోల నత్రజని, 14 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాష్ ఆఖరి దిక్కులో వేయాలి. చిన్న చిన్న మళ్ళుగా చేసుకొని నాటుకుంటే మంచిది. నీటిపారుదలకు అనుకూలంగా ఉంటుంది. ఇక నీటి యాజమాన్యం కనుక చూస్తే పాయలను నాటిన వెంటనే మొదటి తడి ఇవ్వాలి. తర్వాత 10 రోజులకు ఒకసారి నీటిని ఇవ్వాలి. గడ్డ ఎదిగే దశలో తప్పనిసరిగా నీరు కట్టాలి. ఇక కలుపు నివారణ, అంతర్కృషి విషయం చూస్తే గనక నాటే ముందు ఫ్లుక్లోరాలిన్ 45% ఎకరాకు 1 లీటర్ చొప్పున పిచికారీ చేసి భూమిలో కలియతున్నాలి. లేదా పెండి మిథాలిన్ 30% ఎకరాకు 1.3 నుంచి 1.6 లీటర్లు, లేదా ఆక్సిఫ్లోరోఫిన్ 23.5% 200 మిల్లీలీటర్ల చొప్పున ఏదో ఒక దానిని నాటే ముందు పిచికారీ చేయాలి. లేదా నాటిన తర్వాత 2-3 రోజుల్లో తేమ ఉన్నప్పుడు ఎకరాకు ఆక్సిఫ్లోరోఫిన్ 23.5% 200 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. నాటిన 30 నుంచి 45 రోజుల మధ్య మరలా కలుపు తీసి మట్టిని ఎగదోయాలి. నత్రజని కనుక ఎక్కువైతే పాయలు మెత్తగా స్పాంజిలాగా తయారవుతాయి. కాబట్టి నత్రజని ఎక్కువగా వాడకూడదు. అలాగే లీటర్ నీటిలో 1 గ్రాం జింక్ సల్ఫేట్, ఇంకా 3 గ్రాముల అమోనియం సల్ఫేట్, ఇంకా 1 గ్రాం మాంగనీస్ సల్ఫేట్ కలిపి పాయలు నాటిన 30 రోజులకొకసారి, 45 రోజులకొకసారి, 60 రోజులకొకసారి పిచికారీ చేయాలి. 2.5 గ్రాముల మాలిక్ హైడ్రజిట్ లీటర్ నీటి కలిపి 30 రోజులకొకసారి, 60 రోజులకొకసారి, 90 రోజులకొకసారి పిచికారీ చేయాలి. అయితే ఈ ద్రావణాన్ని 1 గ్రాం శాండోవిట్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేస్తే మందు ఆకులకు బాగా పడుతుంది. దీనివలన నిలువలో మొలకెత్తదు. పాయలు స్పాంజ్ మాదిరిగా మారకుండా ఉంటాయి. ఇక కోత విషయానికి వస్తే వెల్లుల్లి మొక్కల ఆకుల చివర్లు గోధుమ వర్ణంలోకి మారినప్పుడు, ఇంకా ఎండినప్పుడు గడ్డలు తవ్వి తీయాలి.

0: ఆకులను ఒకచోటకు చేర్చి 3 నుంచి 4 రోజులు వెలుతురు ఉండే గదిలో నిల్వ చేయాలి. దిగుబడి ఎకరాకు 32 నుంచి 78 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఇక నిల్వ ఉంచడం విషయానికి కోతకు 12 రోజుల ముందు మడిలో నీరు కట్టాలి. కోసిన వెంటనే గడ్డలను పొలంలోనే 3 రోజులు కుప్పగా పోసి ఉంచి నిల్వ చేయాలి. దీనినే ఫీల్డ్ క్యూరింగ్ అంటారు. ఆ తర్వాత నిల్వ చేయాలి. ఫీల్డ్ క్యూరింగ్ చేయటం వలన గడ్డలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఇక సస్యరక్షణ విషయానికి వస్తే గనక వెల్లుల్లిని ముఖ్యంగా రసం పీల్చే పురుగులైన పేనుబంక ఎక్కువగా ఆశిస్తుంది. ఈ పురుగులు ఆకుల నుండి రసాన్ని పీల్చడం వలన ఆకులు పండుబారి ఎండిపోతాయి. పాయల పరిమాణం కూడా బాగా తగ్గిపోతుంది. తద్వారా దిగుబడి కూడా తగ్గే అవకాశం ఉంది. వీటి నివారణకు అంతర్వాహిక కీటక నాశనులైన టైమిథోయట్ 2 మిల్లీలీటర్లు లేదా మిథైల్ డెమటాన్ 2 మిల్లీలీటర్లు లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఇక ఈ పంటను కుళ్ళు తెగులు కూడా ఆశించే అవకాశం ఉంది. దీనివలన మొక్క రాక పంటకు నష్టం కలుగుతుంది. దీని నివారణకు పాయలను విత్తే ముందు కార్బన్ డిజం 1 గ్రాము 1 కిలో విత్తనానికి చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి.
1: మీరు ఇంతవరకు పొలం పనులు విన్నారు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం నిధులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేయనున్నారు. భూ హక్కుల పరిరక్షణలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అభివృద్ది సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న 7 బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో 3 తెలంగాణకు కేటాయించిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తొలి విడతగా సుమారు 3,125 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుందని అధికారులు తెలిపారు. పల్నాడు జిల్లాలోని

0: లింగంగుంట్ల గ్రామంలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిధులను విడుదల చేయనున్నారని చెప్పారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 46,85,000 రైతు కుటుంబాలకు లబ్ది చేకూరనుందని, అర్హులైన ఒక్కో రైతు కుటుంబ ఖాతాలో రాష్ట ప్రభుత్వం నుంచి 5,000, కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 చొప్పున మొత్తం 7,000 రూపాయలు జమ కానున్నాయని తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శిస్తారని, అనంతరం రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి ప్రజావేదిక సభలో ప్రసంగించనున్నట్లు తెలిపారు. అమరావతిలో డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఆర్డీఏ అథారిటీ సమావేశం ముఖ్యమంత్రి అధ్యక్షతన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫోన్, ఇంటర్నెట్, కేబుల్ కనెక్టివిటీ సేవల్లో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పీపీపీ విధానంలో డిజిటల్ మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. అమరావతిలో బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్లో వివిధ బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణాలకు అవసరమైన అనుమతుల విషయంలో ఎలాంటి జాప్యం చేయవద్దని స్పష్టం చేశారు. భూహక్కుల పరిరక్షణలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గత 2 ఏళ్లలో భూపరిపాలనను ఆధునీకరించి ప్రజల ఆస్తులకు సంపూర్ణ భద్రత కల్పించేలా విప్లవాత్మక సంస్కరణలు చేపట్టామని వెల్లడించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 2,04,000 ఎకరాలకు సంబంధించిన భూ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టామని తెలిపారు. రీసర్వే ప్రక్రియలో ప్రజల అభ్యంతరాల పరిష్కారానికి గ్రామస్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
1: ఎక్కడికెళ్ళినా కూడా ల్యాండ్ సమస్యలు వస్తా ఉంది. మేము గ్రామ సభలు పెట్టాం, అవన్నీ తెలుసుకున్నాం. రీసర్వే పగడ బందీగా 2.0 ప్రతి ఒక్క గ్రామం మళ్ళా రీసర్వే చేసి వాళ్ళందరి దగ్గర కూడా మనం ఈకేవైసీ తీసుకుని, ఎస్ వాళ్ళు ఒప్పుకున్న తర్వాత నాది పక్కాగా వచ్చింది అని చెప్పిన తర్వాత పట్టాదారు పాస్బుక్ కూడా ఇచ్చినట్టు పరిస్థితి మనం చూస్తాను. 2.0 దాదాపుగా 4,331 గ్రామాల్లో మళ్ళా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాను. అలాగే అన్సెటిల్డ్ ఎస్టేట్ అండ్ ఇనామినేస్ ఉన్నాయో వాటి సమస్యలు కూడా మేము చాలా పరిష్కరించాం.
0: అభివృద్ది సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. బాపట్ల జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం విజయోత్సవ సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ద్వారా 105,000 మంది డ్వాక్రా మహిళలకు 195 కోట్ల రూపాయల రుణాలు, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా 1,837 మంది మహిళలకు 34 కోట్ల రూపాయల రుణాలను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
2: పార్లమెంట్ లో మహిళా బిల్లు తప్పకుండా పాస్ అవుతుంది, దాన్ని ఒక గొప్ప విజయంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా పండగ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలకు రిజర్వేషన్ కల్పించాల్సిందే అని చెప్పేసి, అదే విధంగా ఒకవేళ బిల్లు కాకపోయినా మనం ఇచ్చే టికెట్లో 33% మహిళల్ని టికెట్లు ఇద్దామనే విధంగా మరి నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పేసి, అది నిజంగా మహిళలకు ఇచ్చే గౌరవం అని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాం.
0: కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న 7 బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో 3 తెలంగాణకు కేటాయించిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల పరిధిలో 87 కోట్ల రూపాయల కేంద్ర నిధులతో చేపట్టిన వివిధ రోడ్ల పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆయన నిన్న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారుల అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో స్వచ్ఛత, కాలుష్య నియంత్రణ, సర్క్యులర్ ఎకానమీ లక్ష్యాల సాధనకు చర్యలు వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛంధ్ర కార్యక్రమాలపై నిన్న నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్ల పంపిణీని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే 11,400 స్టవ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. రాష్ట్రంలో 33 మురుగునీటి శుద్ది ప్లాంట్ల పనులు ప్రారంభమయ్యాయని, మరో 148 ప్లాంట్ల పనులు త్వరలో ప్రారంభమవుతాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. స్వచ్ఛాంధ్ర పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు.

0: మాదక ద్రవ్యాల నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా విద్యార్థులతో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు పాల్గొన్నారు. డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ తాము మాత్రమే కాకుండా ఇతరులు కూడా మాదక ద్రవ్యాల బారిన పడకుండా కృషి చేస్తామని, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములవుతామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. యోగాంధ్ర కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన 1,40,00,000 రిజిస్ట్రేషన్ల లక్ష్యాన్ని అధిగమిస్తూ నిన్న సాయంత్రానికి 1,06,00,000 మందికి పైగా యోగాంధ్ర పోర్టల్లో తమ వివరాలు నమోదు చేసుకున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో 100% పైగా రిజిస్ట్రేషన్లు నమోదు చేసినట్లు తెలిపారు. రేపు నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాల్లో భారీ స్థాయిలో ప్రజల భాగస్వామ్యం ఉండనుందని పేర్కొన్నారు. అత్యధికంగా 112.96% రిజిస్ట్రేషన్లు సాధించి మార్కాపురం జిల్లా తొలిస్థానంలో నిలిచిందని మంత్రి తెలిపారు. వాతావరణం. తూర్పు విదర్భ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి జి లక్ష్మి తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉందని ఆమె పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-1178700 టోల్ ఫ్రీ నంబర్కు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం నిధులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేయనున్నారు. భూ హక్కుల పరిరక్షణలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న 7 బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో 3 తెలంగాణకు కేటాయించిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्ताम् प्रवाचिका निधिः झाः। अथ वार्ताः। प्रधानमन्त्री नरेन्द्र मोदी अद्य ओडिशा पश्चिम बंगयोः प्रवासे भविष्यति। ओडिशायाः मयूरभंज मण्डले राष्ट्रपति द्रौपदी मुर्मू वर्यायाः अष्टषष्टितमे जन्म दिवसोत्सवे प्रधानमन्त्री तया सह पहाड़पुर ग्रामे सम्मिलितो भविष्यति। तदनन्तरं तौ नेतारौ ओडिशा राज्ये मोहन चरण माझी प्रशासनस्य वर्षद्वयस्य कार्यकालपूर्त्यवसरे एकां विशाल जनसभां सम्बोधयिष्यतः, यत्र हि 47,000,000,000,000,000 रूप्यकाणां विकासात्मक परियोजनानां शुभारम्भो भविष्यति। पश्चिमबंगे प्रधानमन्त्री पश्चिमबंग दिवसावसरे भागं ग्रहीष्यति, यत्र हि अनेकासां प्रणालीनां शिलान्यासम् उद्घाटनं च विधास्यति। अस्मिन्नेव अवसरे प्रधानमन्त्री पीएम कृषि सम्मान निधिं प्रसारयिष्यति, येन देशस्य 9.44 कोटि कृषकेभ्यः 80+8,18,000 रूप्यकाणि साक्षात् तेषां वित्तकोषेषु स्थानान्तरितानि भविष्यन्ति। एनटीए इति राष्ट्रिय परीक्षा संघटनेन प्रख्यापितं यत् श्वः आयोज्यमानायाः नीट यूजी 20-26 पुनः परीक्षायाः निष्पक्षं पारदर्शं च संचालनाय वयं पूर्णरूपेण सज्जाः। परीक्षेयं भारतस्य 150+500 नगरेषु, विदेशस्य च 14 नगरेषु आयोज्यन्ते। इत्यन्तराले एनटीए संस्था परीक्षार्थीनां साहाय्यार्थम् एकाम् आधिकारिक व्हाट्सएप वाहिनीमपि निरमात्। संघटनेन स्पष्टीकृतं यत् सर्वे आधिकारिकाः सन्देशाः केवलं तस्य प्रमाणीकृत संख्यातः एव प्रेषयिष्यन्ते। सा संख्या वर्तते 9178279802877 इति। विदेशमंत्री डॉक्टर एस जयशंकर प्रत्यपादीत यत् अशांत जगति भारतेन स्वकीय राष्ट्रहितस्य रणनीतिक स्वायत्ततायाः अथ बहुध्रुवीयतायाः रक्षणं कुर्वता, सहैव विभिन्न भौगोलिक क्षेत्रैः सह स्वसंबंधाः इतोपि सुदृढाः करणीयाः। नवदिल्ल्यां भारत अमेरिका मञ्चस्य गोष्ठ्याः सत्रं संबोधयन् डॉक्टर जयशंकरः अवोचत् यत् अनेक जटिलतासु सत्सु अपि भारतामेरिका देशयोर सहभागित्वं विभिन्नेषु क्षेत्रेषु अविरतं वर्धमानम् अस्ति। तेन सविशेषं प्रकटीकृतं यत् यथा यथा भारतस्य वैश्विक उत्कर्षो भविष्यति, तथा तथा तस्य राष्ट्रिय हितानि अपि विशालानि विविधानि च भविष्यन्ति। प्रधानमन्त्री नरेन्द्र मोदी ह्यः नवदिल्ल्याम् आयोजितस्य एकस्य कार्यक्रमस्यान्तर्गतं प्रधानमन्त्री विकसित भारत रोजगार योजनायां 400+2,000,000,000 रूप्यकाणां प्रोत्साहन राशिं वितरितवान्। एकस्मिन् महत्वपूर्णे निर्णये सर्वोच्च न्यायालयः उदघोषयत् यत् निर्धारिते पदपथि चलनस्य अधिकारः नागरिकस्य मौलिकाधिकारो वर्तते। न्यायमूर्ति पीएस नरसिम्हा अथ न्यायमूर्ति एएस चंद्रूरकर इत्यनयोः प्रतिपादितं यत् निर्धारित पदपति चलनस्य नागरिकस्य अयं मौलिको अधिकारः प्राथमिकः अस्ति, सहैव यन्त्रीकृत वाहनानां गमनागमनस्य अपेक्षया अस्य प्राथमिकता भविष्यति। फीफा विश्वकप प्रतियोगितायां मैक्सिको दलेन दक्षिण कोरिया दलम् 1-0 अंकांतरालेन पराजितम्। क्रिकेट क्रीडायां भारत अफगानिस्तानयोर्मध्ये तृतीया अंतिमा च एक दिवसीय स्पर्धा अद्य अपराह्णे चेन्नई नगरस्य एमए चितंबरम क्रीडांगणे भविष्यति। अवधेयं यत् एषः द्वन्द्वः अपराह्णे 1:30 समारप्स्यते। इति वार्ताः।
1: వన్ ఆర్ 2.2 మెగాహెడ్స్పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఈరోజు ఎఫ్ఎం రెయిన్బోలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ఇప్పుడు వింటారు. ఈ ప్రసారంలో ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ ప్రసారమవుతుంది. ఈరోజు 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం 47వ శ్లోకం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యారావు. ఇంకా పద్యతోరణం శీర్షికన సుమతీ శతక పద్య పఠనం ధారావాహిక ప్రసారమవుతుంది. సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యారావు. సమాజానికి నేనేం చేశాను శ్రీమతి మేరీ కృపాభాయి గారి కథానిక ప్రసారమవుతుంది. ఇంకా యోగా మెడిటేషన్ శ్రీ ఎం గుణశేఖర్ గారి ప్రసంగం ప్రసారమవుతాయి. 8:30 కర్నూలు జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. రచన సిహెచ్ రామాంజనేయులు. 8:35 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 9:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారి గానం వింటారు. శ్రీ ఎస్ జగన్మోహన్ రావు వయలిన్, శ్రీ దండమూడి రామ్మోహన్ రావు గారు మృదంగం. 10:00 వసుదైక కుటుంబం విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించే కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం రాబోయే అతిథి. 11:00 గుర్తు చేసుకుందాం కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:30 స్టంప్డ్ సీజన్ 50th edition ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:10 లాహిరి లాహిరిలో కార్యక్రమం ఉంటుంది. 12:40 లలిత సంగీతం కార్యక్రమంలో ఎన్ లోహిత దత్త గారి భక్తి సంగీతం కార్యక్రమం ప్రసారమవుతుంది. 1:10 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో పోషకాహార ప్రాముఖ్యత గురించి డాక్టర్ జి సుష్మా గారితో పరిచయం వింటారు. ఇంకా ఆరోగ్యానికి రక్ష బొప్పాయి విశేషాలు లలిత గీతాలు ప్రసారమవుతాయి. 2:30 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 3:00 టీన్ టైం. 3:55 ఆకాశవాణి ఢిల్లీ విల్ బి బ్రాడ్కాస్ట్ ద ఆఫ్ ట్యూబ్ కామెంటరీ ఆఫ్ ది రిలీజ్ ఆఫ్ 23rd ఇన్స్టాల్మెంట్ ఆఫ్ పిఎం కిసాన్ బై హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీజీ, హెల్డ్ ఎట్ తారకేశ్వర్ ఇన్ హుగ్లీ, వెస్ట్ బెంగాల్. 4:30 హిందీ పాఠం ప్రసారమవుతుంది. 9వ తరగతి విద్యార్థులకు లింగ్ ఔర్ వచన్, ఉపాధ్యాయులు శ్రీమతి వి స్వర్ణలత, విద్యార్థిని షేక్ నజ్మా. 4:45 జానపద గీతాలు ప్రసారమవుతాయి. 5:00 చిత్రగీతాలు. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో గ్రామీణ మహిళలకు యోగాపై అవగాహన పరిచయ కార్యక్రమం ఉంటుంది. శ్రీమతి గుంటి పద్మ గారిచే. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు. 7:15 ఫీఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ ప్రసారమవుతాయి. అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 8:30 తెలుగులో వార్తా ప్రసారం. 8:40 దేశభక్తి గీతం. 8:45 నుంచి విజయవాడ ఏమేటలపై ప్రసారమయ్యే కార్యక్రమాలు ఉంటాయి. ఇవి ఈరోజు ఎఫ్ఎం రెయిన్బోలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది బిందు మాధురి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 2 రోజులు పర్యటించి పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అంతర్జాతీయ సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూనే అన్ని దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. దేశవ్యాప్తంగా రేపు జరిగే నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునఃపరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి పూర్తి సన్నద్ధత ఉన్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగే 3వ మ్యాచ్ ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. ఇప్పుడు వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 2 రోజులు పర్యటిస్తారు. ఒడిషాలోని మయూర్భంజ్ జిల్లాలోని పహాడ్పూర్ గ్రామంలో

0: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 68వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటారు. ఇద్దరు నేతలు కలిసి పహాడ్పూర్ గ్రామంలోని సంతాలి జాహెరా, హో జాహెరా పవిత్ర వనాలలో ప్రత్యేక ప్రార్థనలు చేయడంతో పాటు స్థానిక స్కిల్ సెంటర్, పహాడ్పూర్ పాఠశాలను సందర్శిస్తారు. అనంతరం మయూర్భంజ్ జిల్లాలోని రైరంగ్పూర్లో మోహన్ చరణ్ మాజీది నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యుత్, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, రోడ్డు కనెక్టివిటీ, తాగునీరు, ఆరోగ్యం, విద్య, పర్యాటకం, నీటిపారుదల వంటి కీలక రంగాలకు చెందిన 47,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి హుగ్లీ జిల్లా ద్వారకేశ్వర్లో జరిగే పశ్చిమ బెంగాల్ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి దేశానికి అంకితం చేయడంతో పాటు కొత్త ప్రాజెక్టులకు పునాది రాయి వేస్తారు. ఇదే వేదిక నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న 9.44 కోట్ల మందికి పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి 18,880 కోట్ల రూపాయలకు నిధులు నేరుగా జమ చేస్తారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, డిజిటల్ అగ్రికల్చర్ మిషన్లో భాగమైన అగ్రిస్టాక్, నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్, ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన వంటి కీలక కేంద్ర వ్యవసాయ పథకాలను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. భారతదేశ దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 2014లో 46,000 కోట్లు ఉండగా గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 1,78,000 కోట్లకు పైగా పెరిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన భారతీయ రక్షణ పరికరాలకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా 2014 ముందు కేవలం 1,000 కోట్లుగా ఉన్న రక్షణ ఎగుమతులు ఇప్పుడు దాదాపు 40,000 కోట్లకు పెరిగాయని మంత్రి పేర్కొన్నారు. నాగపూర్లోని అంబాజరిలో ఉన్న యంత్రా ఇండియా లిమిటెడ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 10,000 టన్నుల సామర్థ్యం కలిగిన అత్యాధునిక అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్కు రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ప్రధాన రక్షణ పరికరాలు తరచుగా అందరి దృష్టిని ఆకర్షించినప్పటికీ యుద్ధ ఆయుధాల సామర్థ్యాన్ని, పనితీరును మెరుగుపరచడంలో వాటిని ఉపయోగించే చిన్న విడిభాగాలు కూడా అంతే కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.
1: 2014 में हमारा डोमेस्टिक डिफेंस प्रोडक्शन मात्र 46,000 करोड़ था, लेकिन आज भारत फाइनेंशियल ईयर यानी 2025-26 का डाटा देखें तो वह अब बढ़कर रिकॉर्ड 1,78,000 करोड़ रुपए से अधिक का हो चुका है. इसके अलावा 2014 के समय भारत का जो डिफेंस एक्सपोर्ट था वह अप्रोक्सीमेटली 1,000 करोड़ था. इस समय हम अप्रोक्सीमेटली 40,000 करोड़ रुपए का हम आज एक्सपोर्ट कर रहे हैं. यह केवल आंकड़ों की वृद्धि नहीं है बल्कि आप सबके सामर्थ्य की वृद्धि है.
0: హైదరాబాద్లోని బాపుఘాట్ సమీపంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంఆర్డీసీకి రక్షణ శాఖ అనుమతినిచ్చింది. గోల్కొండలోని ఆర్టిలరీ సెంటర్లో ఉన్న రక్షణ శాఖ భూమిని దీనికోసం వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చినట్టు ఆ శాఖ తెలిపింది. హైదరాబాద్లోని బాపుఘాట్ వద్ద ప్రతిష్టాత్మక గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చినందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా రేపు జరిగే నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునఃపరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి పూర్తి సన్నద్ధత ఉన్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. దేశవ్యాప్తంగా 551 నగరాల్లో, అలాగే విదేశాల్లోని 14 నగరాల్లో మొత్తం 22.79 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షను రాయనున్నారు. పరీక్షను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు వివిధ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఎన్టీఏ స్పష్టం చేసింది. సీసీటీవీ నిఘా, బయోమెట్రిక్ వెరిఫికేషన్, పరీక్షా సామాగ్రిని తరలించడానికి పోలీస్ ఎస్కార్ట్తో కూడిన జీపీఎస్ ఆధారిత వాహనాలు, సీల్డ్ ప్రోటోకాల్స్ కింద నిర్దేశ ప్రాంతాలకు అత్యంత సురక్షితంగా గోప్యత కలిగిన పత్రాలను చేరవేయడం వంటి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అంతర్జాతీయ సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తన జాతీయ ప్రయోజనాలు, స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటూనే అన్ని దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటుందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న సాయంత్రం జరిగిన ఇండియా యుఎస్ ఫోరం 2026లో మంత్రి ప్రసంగిస్తూ, రెండు దేశాల మధ్య ఉన్న కొన్ని సంక్లిష్టమైన సవాళ్లను అధిగమిస్తూనే

0: భారత్ అమెరికా భాగస్వామ్యం అన్ని రంగాలలో మరింత లోతుగా విస్తరిస్తుందని పేర్కొన్నారు. ప్రపంచ వేదికపై భారత్ ఎదుగుతున్న కొద్దీ దేశ ప్రయోజనాలు మరింత విస్తృతంగా వైవిధ్యభరితంగా మారుతాయని జైశంకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని గత 12 ఏళ్లలో ప్రభుత్వం సాంకేతిక రంగంలో నిర్మాణాత్మక మార్పులను తీసుకువచ్చింది. శక్తివంతమైన దేశ నిర్మాణంలో సెమీకండక్టర్ రంగంలో అభివృద్ది, అంతరిక్ష రంగ స్టార్టప్ల వృద్ధి అనేవి 2 కీలకంగా నిలిచాయి. వ్యూహాత్మక విధానమైన మార్పుల ద్వారా సెమీకండక్టర్ రంగానికి సంబంధించిన ఆశయం వాస్తవ తయారీ డిజైన్ యూనిట్ల రూపంలో కార్యరూపం దాల్చింది. జాతీయ భద్రత, ఆర్థిక పటిష్టత, డిజిటల్ సార్వభౌమాధికారం, భవిష్యత్తు పోటీతత్వానికి సెమీకండక్టర్లు పునాదిగా ఉన్నాయి. సిలికాన్ ఫ్యాబ్స్, కాంపౌండ్ సెమీకండక్టర్ కేంద్రాలు, అసెంబ్లీ, టెస్టింగ్ యూనిట్లు, అలాగే చిప్ డిజైన్ కోసం 50% వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ 76,000 కోట్ల రూపాయల భారీ వ్యయంతో 2021 ఇండియా సెమీకండక్టర్ మిషన్ ప్రారంభించారు. సాంకేతిక అభివృద్ధిని వేగవంతం చేయడానికి, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని రూపొందించడానికి పరిశ్రమల నేతృత్వంలోని పరిశోధన శిక్షణ కేంద్రాలకు 1,000 కోట్ల రూపాయలను కేటాయిస్తూ ప్రభుత్వం సెమీకండక్టర్ మిషన్ 2.0 ప్రారంభించింది. సెమీకండక్టర్ మిషన్ 2.0 గురించి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, మిషన్ 1 ఈ సంక్లిష్ట పరిశ్రమకు అవసరమైన ప్రాథమిక పునాదులను విజయవంతంగా ఏర్పాటు చేయగా, మిషన్ 2 ఈ పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తుందని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు కొల్హాపూర్, ఇచల్ కరంజీ ప్రాంతాల్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా మహాలక్ష్మి ఆలయ ప్రాంగణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అలాగే పశ్చిమ మహారాష్ట్ర దేవాలయ అభివృద్ధి ప్రణాళిక కింద ఆలయ పరిసరాల్లో జరుగుతున్న వివిధ ప్రాజెక్టులను సమీక్షిస్తారు. అనంతరం కొల్హాపూర్లోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తారు. భారతదేశానికి చెందిన వివేక్ అగర్వాల్ 2026-27 అంతర్జాతీయ ఆర్థిక నిఘా సంస్థ FATF తదుపరి ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జూలై 2025 ఈ పదవిలో ఉన్న గైల్స్ థామ్సన్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. FATF మనీ లాండరింగ్, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచ ప్రమాణాలను నిర్దేశించే సంస్థ. భారతదేశం 2010 FATF సభ్యదేశంగా ఉంది. అగర్వాల్ ఎంపిక భారతదేశానికి ఒక గొప్ప విజయంగా విదేశాంగ శాఖ పేర్కొంది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో 3వ చివరి వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటికే 2-0 సిరీస్ కైవసం చేసుకున్న భారత్ జట్టు ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 2 రోజులు పర్యటించి పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అంతర్జాతీయ సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూనే అన్ని దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటుందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. దేశవ్యాప్తంగా రేపు జరిగే నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునః పరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి పూర్తి సన్నద్ధత ఉన్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగే 3వ మ్యాచ్ ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తదుపరి 12:30 గంటలకు జాతీయ వార్తలు వింటారు.
1: 102.2 MHz పై ఉంటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం.

0: స్వనుష్ఠితాత్, పరిపూర్ణంగా ఆచరించబడిన. పరధర్మాత్, పరాయి ధర్మం కంటే. విగుణః అపి, లోటుపాట్లతో ఆచరింపబడినదైనప్పటికీ. స్వధర్మః, తన స్వీయ ధర్మమే. శ్రేయాన్, అధిక శ్రేష్టము. స్వభావనియతం, పూర్వజన్మ సంస్కారం ద్వారా శాస్త్రవిహితమైన. కర్మ, పనిని. కుర్వన్, చేసే మానవుడు. కిల్బిషం న ఆపునోతి, పాపాన్ని పొందడు.
1: శ్రేయాన్ స్వధర్మో విగుణః

0: అర్జున, పరాయి ధర్మాన్ని తూచా తప్పకుండా సంపూర్ణంగా ఆచరించడం కంటే కొంచెం లోటుపాట్లు ఉన్నా తన ధర్మాన్ని తాను ఆచరించడమే అధిక శ్రేష్టం. ఎందుకంటే తన సామాజిక పరిస్థితిని బట్టి తనకు శాస్త్రం ద్వారా సహజ సిద్ధంగా సంక్రమించిన కర్మను ఆచరించేవాడికి పాపం అంటనే అంటదు. కనుక సైనికుడువైన నీకు యుద్ధంలో జరిగే హింస వల్ల పాపం అంటదు. శాస్త్రవిధి ద్వారా సంక్రమించిన పని వల్ల పాపం అంటదు. కనుక స్వధర్మాన్ని విడిచిపెట్టరాదు అని హేతు ప్రదర్శన చేస్తున్నాడు. మానవుడు ముందుగా తన స్వధర్మమేమిటో పరిశీలించుకోవాలి. ఆ తర్వాత అలాంటి ధర్మం ద్వారా ఆ సమయంలో ఆ ప్రదేశంలో తనకు సంక్రమించదగిన కర్మ ఏమిటో విచారించుకోవాలి. అందుకే భగవానుడు అర్జునుడి యొక్క స్వధర్మమేమిటో సూత్రప్రాయంగా వివరించాడు. సన్యాసాశ్రమం మీద ఉండే తమకం వల్ల అర్జునుడు ఆ సూత్రాన్ని సరిగ్గా అందుకోలేకపోవడం వల్ల భగవానుడు ధర్మసూత్రానికి వెనకాల గల తత్వసూత్రాన్ని ఇప్పటిదాకా వివరించుకుంటూ వచ్చాడు. ధీరత్వము, సహనము, బహిరింద్రియ నిగ్రహము, దొంగతనం లేకపోవడం, శుచిత్వము, అంతరింద్రియ నిగ్రహము, లోకజ్ఞానము, ఆత్మతత్వజ్ఞానము, సత్యనిష్ట, క్రోధం లేకపోవడం, ఈ 10 కూడా ధర్మానికి మూల సూత్రాలు. ఈ 10 మూల స్తంభాల మీద ఆధారపడి ఆయా దేశాలలో, ఆయా కాలాలలో చట్టాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని బట్టి ఆయా మనుష్యులకు ఆయా కర్మలు సంక్రమిస్తాయి. అందువల్ల స్వధర్మంలో ఉన్న దోషాలు నిన్ను అంటుకోవు అర్జున.
1: శ్రేయాన్ స్వధర్మో విగుణః

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

కార్యక్రమంలో తరువాత పద్యతోరణం శీర్షికన సుమతీశతిక పద్య పఠనం ధారావాహిక ఇప్పుడు వింటారు. సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యారావు.

శీర్షికన సుమతి శతక పద్య పఠనానికి స్వాగతం. ఈ వారం పద్యం కాముకుడు తనిసి విడిచిన కోమలి పరవిటుండు కవయగూడుట ఎల్లన్ ప్రేమమును చెరకు పిప్పికి చీమలు వెసమూగినట్లు సిద్ధము సుమతి. కాముకుడు తనిసి విడిచిన కోమలి పరవిటుండు కవయగూడుట ఎల్లన్ ప్రేమమును చెరకు పిప్పికి చీమలు వెసమూగినట్లు సిద్ధము సుమతి. సుమతి, ఓ మంచి బుద్ధిగలవాడా, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అండి సుమతి శతకర్త, ఒక కాముకుడు తనిసి విడిచిన కోమలిని, అంటే ఒక స్త్రీని తనివి తీరా భోగించి, అంటే అతను అనుభవించి విడిచిపెట్టిన తర్వాత వెంటనే ఇంకొక విటుడు, ఇంకొక మగవాడు వచ్చి ఆమెను కూడాలని ఎంత ఆశపడతాడో అలాంటి పరిస్థితిని జుగుప్సాగరంగా ఉంటుంది. ఒక కాంతను వాడు పూర్తిగా అనిపించి, వాడు తనివి తీరా అనుభవించి వదిలేసిన స్త్రీని వీడు కోరుకోవడం అంటే చెరుకు పిప్పికి చీమలు పట్టినంత జుగుప్సాకరంగా ఉంటుంది. కాబట్టి ఒకడు ప్రియురాలని మనం ఆశించకూడదు, పరస్త్రీ వ్యామోహంలో పడకూడదు. ఒకడు భార్యని, లేకపోతే ఒక ప్రియురాలని, లేదా ఒక విటురాలని ఒకడు భోగించిన దాన్ని మనం ఆశిస్తే మనకి చెరుకు పిప్పి తప్పితే ఏమీ మిగలదు. ఇది ఆయన చెప్పేది. అది చాలా విషయాల్లో ఇక్కడ చెప్పడానికి కొంచెం జుగుప్సాకరంగా ఉన్నా మనం చేయరాని పనులు చేయకూడదు. ఉదాహరణకి కాముకుడు అంటే ఒక వ్యభిచారితో ఒక విటుడు సంపర్కం పెట్టుకున్నాడు అనుకోండి, వాళ్ళ మానాన్ని వాళ్ళని వదిలేయాలి. మధ్యలో మీరు దూరి నాతో కూడా సంపర్కం చేయమని కోరుకోవడం ఎంత జుగుప్సాకరము. చెరుకు పిప్పికి చీమలు పట్టినంత చెండాలం. చెరుకు పిప్పికి చీమలు పడితే ఏముంటుందండి అందులో? ఏమి ఉండదు. చెరుకు రసం తీసేసిన తర్వాత ఏం మిగులుతుంది? పిప్పి ఏ మిగులుతుంది. అలాంటివి చేయకూడదు. ఉదాహరణకి ఒక మామిడి పండుని ఒక వ్యక్తి పూర్తిగా తినేసి టెంక వదిలేసాడు అనుకోండి, వాడు రసంతో సహా పూర్తిగా తినేసి తొక్కలు తినేసి రసాన్ని పిగేసి టెంకన పడేశాడు, నీకేం మిగులుతుంది? అసహ్యం. ఒకడు ఇంగిలి చేసిన వాడు పూర్తిగా తినేసి ఆ టెంక పడేసిన తర్వాత దాన్ని నేను తినాలి అనుకోవడం అత్యంత జుగుప్సాకరమైన విషయం. దాన్ని చెరుకు రసం తీసేసిన చెరుకు పిప్పుకి చీమలు వెంటనే మూగినట్లు, ఆ చీమలకు తెలియదు అందులో చెరుకు రసం ఉందా లేదా, తీపిదనం ఉందా లేదని, కానీ చేరతాయి. మనం కూడా ఈ దైనందిక జీవితంలో ఇలాంటి విషయాల్లో చాలా బహుజాగ్రత్తగా ఉండాలి. పరస్త్రీ వ్యామోహంలో, పరపురుషుడి వ్యామోహంలో ఉన్నామా మన సంసారాలు, మన జీవితాలు సర్వనాశనం అవుతాయి. ఇది ఈ పద్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి. లేదా మనకు దొరికేది వ్యవహార భాషలో చెప్పాలంటే వాడికి దొరికింది ఏముందిరా, చెరుకు పిప్పే అంటాం కదా, మనకు దొరికేది ఆ పిప్పి. అయినప్పటికీ మనకి ఆ నింద తప్పదు. కాబట్టి ఇలాంటి విషయాల్లో బహుజాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. ఇలాంటి చండాలమైన జుగుప్సాకరమైన కార్యాల్లో మనం పాలు పంచుకోకుండా ఉండడం ఉత్తమం. ఒకవేళ అలాంటి పరిస్థితులు వస్తే దూరంగా ఉండాలి అలాంటి స్నేహితులకు కానీ, అలాంటి వ్యక్తులకు కానీ. లేకుంటే ఇంగువ కట్టిన గుండకు కూడా వాసన వచ్చినట్లు అతనితో తిరిగితే అలాంటి అపప్రధానమైన నిందలు మనకు కూడా అంటుకునే ప్రమాదం ఉంది సుమి. కాబట్టి అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి, అలాంటి యువతులకు దూరంగా ఉండాలి. లేకుంటే మనల్ని కూడా ఆ ఘాటినే కట్టేసి మనకు కూడా అలాంటి అపకీర్తి అంటగడతారు. కాబట్టి శ్రోతలారా, ఈ పద్యం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇలాంటి జుగుప్సాకరమైన విషయాల ద్వారా మనకి చెడ్డ పేరు వస్తుంది, ఫలితం కూడా ఉండదు. సుమతి, ఓ మంచి బుద్ధి గలవాడా, కాముకుడు స్త్రీని కామించువాడు తనిసి తృప్తి పొంది విడిచినా వదిలిపెట్టిన కోమలిని స్త్రీని పరవిటుడు మరొకడు కవయిన్ భోగింప కోరుట ఎల్లన్ కోరుకునుట అంతయును చెరుకు పిప్పికి రసము తీసివేసిన చెరుకు పిప్పిపై ప్రేమమున్ ప్రేమతో వ్యసన్ శీఘ్రముగా చీమలు మూగినట్లు చుట్టూ చేరినట్లు సిద్ధము నిశ్చయము. సుమతి, ఓ మంచి బుద్ధి గలవాడా, ఒక విటుడు తృప్తి పొందినట్లుగా భోగించి విడిచిన స్త్రీని మరి ఒక విటుడు ఆ స్త్రీని అనుభవించుకోరుట చెరుకునందలి రసము సంపూర్ణంగా తీసివేసిన తర్వాత ఆ పిప్పిపైకి చీమల దండు ముసురుకున్నట్లుగా ఆగును. చివరిగా పద్యం, కాముకుడు తనిసి విడిచిన కోమలి పరవిటుడు కవయునుగూడుట ఎల్లన్ ప్రేమమున చెరుకు పిప్పికి చీమలు వెసమూగినట్లు సిద్ధము సుమతి. స్వస్తి.

మీరింతవరకు పద్యతోరణం శీర్షికన సుమతీ శతిక పద్య పఠనం ధారావాహిక విన్నారు. సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. కార్యక్రమంలో తర్వాత సమాజానికి

0: నేనేం చేశాను. శ్రీమతి మేరీ కృపారాబాయి గారి కథానిక ఇప్పుడు వింటారు.
1: వింధ్య ఇంటర్మీడియట్ చదువుతోంది. అందుకోసం తన చిన్న గ్రామం పన్నశాల నుండి రోజు విజయవాడ వెళుతూ ఉంటుంది. వసంత ఋతువులో ప్రతి చెట్టు చిగిర్చినట్లు వింధ్య ప్రతి కదలిక, ప్రతి చర్య ఇతరులకు ఉపయోగపడేదిగా ఉంటుంది. ఆమె ఇచ్చే సలహాలు కూడా అలానే ఉంటాయి. మానవుడు సంఘజీవి అని అరిస్టాటిల్ చెప్పినట్లు వింధ్య ఆలోచనలన్నీ సమాజంపైనే ఉంటాయి. సమాజం నీకేమి చేసింది అనే దానికన్నా నువ్వు సమాజానికి ఏం చేశావు అనే దృక్పథం ఆమెది. పన్నశేల గ్రామంలో బస్సు కోసం ఎదురు చూస్తోంది. అప్పటికే అరగంట నుండి వెయిట్ చేస్తుందేమో. పుస్తకాల బ్యాగ్ హెవీగా ఉండి భుజం నొప్పిగా ఉంది. ఇంతలో ఒక పెద్దావిడ కళ్ళు సరిగా కనపడక రోడ్డు దాటటానికి ఇబ్బంది పడుతూ కనిపించింది. ఆమె పరిస్థితికి జాలిపడింది వింధ్య. ఆ పెద్దావిడ చేయి పట్టుకొని ఆత్మీయతతో రోడ్డు దాటించింది. ఆమె నుండి కృతజ్ఞతలు అందుకుంది. ఇంతలో వింధ్య ఎదురు చూస్తున్న బస్ రానే వచ్చింది. వడివడిగా వెళ్ళి బస్సు ఎక్కింది. ఒకే ఒక సీటు ఖాళీగా ఉండడంతో హాయిగా వెళ్ళి ఆ సీటులో కూర్చుంది వింధ్య. వెంట తెచ్చుకున్న పుస్తకాన్ని ఓపెన్ చేసి చదవసాగింది. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, ఒక మంచి పుస్తకం కొనుక్కో అనే వాక్యం జ్ఞాపకానికి వచ్చింది. ఆమె పెదవులపై చిరునవ్వు లాస్యం చేసింది. తరువాత బస్టాప్లో బస్సు ఆగగానే ఒక స్త్రీ ఎక్కలేక బస్సు ఎక్కింది. ఆమె తన శరీరాన్ని మూసుకోలేక స్థూలకాయం వల్ల ఆయాసపడుతోంది. బస్సులో కూర్చోడానికి సీటు లేక దీనవదనంతో అలాగే నిలుచుంది. వింధ్యకు ఆమెను చూడగానే జాలి వేసింది. వడివడిగా తన సీట్లో నుండి లేచి నిలబడి ఆమెకు తన సీటును ఇచ్చింది. ఆమె వింధ్య వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూసి రెండు చేతులు జోడించింది. అక్కడ జరిగిన సంఘటనను గమనించిన బస్సులో కొందరు మనసులోనే స్పందించారు. సహాయం నువ్వు చెయ్యగలిగినప్పుడు దానిని పొందతగిన వారికి నీ సహాయం అందించటానికి వెనుకాడకు అనే ఒక కొటేషన్ అక్కడే ఉన్న సంగీత్ అనే యువకుడు స్మరించుకున్నాడు. వింధ్య ఆ సహాయం చేసినప్పుడు బస్సులోని ప్యాసింజర్లు అందరూ చిరునవ్వుతో ఆమె వైపు చూశారు. తాము కూడా సమయం వచ్చినప్పుడు ఏదో ఒక సహాయం ఎదుటివారికి చెయ్యాలని మనసులోనే నిర్ణయించుకున్నట్లు వారి వదనాలలో కదలియాడింది. బస్సు బస్టాండ్ చేరింది. అందరూ బస్సు దిగాలి అంటూ కండక్టర్ గారు గట్టిగా అరిచారు. ముందుగా వింధ్య చలాకీగా చకచక బస్సు దిగింది. ఆ తర్వాత అందరూ దిగడం జరిగింది. చివరలో సంగీత్ అనే యువకుడు బస్సు దిగాడు. అతని మనసు నిండా ఆమె చలాకీతనం, ఆమె నిస్వార్థం, సామాజిక దృక్పథం కదలియాడింది. సామాజిక సేవ గురించి తాను ఎన్నో ప్రసంగాలు విన్నాడు, మరెంతో లిటరేచర్ చదివాడు. కానీ ఈరోజు ఈ అమ్మాయి చేసిన సేవ చిన్నదైనా అది సామాజిక సేవ అవుతుంది మనసులోనే అనుకున్నాడు సంగీత్. విజయవాడలో తన కాలేజీకి దగ్గరలోని బస్టాప్ ఎంచుకుని దిగిన వింధ్య కాలేజీ 2 కిలోమీటర్ల దూరం ఉండడంతో కాలినడకనే ప్రయాణం సాగించింది. అలా 2 కిలోమీటర్లు నడుస్తూ ఉన్నప్పుడు కూడా వింధ్య టైం వేస్ట్ చేయదు. తన పాఠ్యపుస్తకాలలోని కంటెంట్ జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఉంటుంది. అలా జ్ఞాపకం తెచ్చుకుంటూ నడుస్తున్న సమయంలో సైకిల్ మీద వెళుతున్న ప్రజ్వల అనే అమ్మాయి చున్నీ సైకిల్ చక్రంలో పడి ఇరుక్కుపోయి కింద పడిపోయింది. వెంటనే వేగంగా స్పందించింది వింధ్య. వడివడిగా ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళింది. సైకిల్ చక్రంలో నుండి చున్నీని విడదీసింది. అప్పటికే ఆ ప్రజ్వల అనే అమ్మాయి సిగ్గుతోనూ భయంతోనూ అలా నిలుచుండిపోయింది. కృతజ్ఞతాభావంతో థ్యాంక్స్ అక్కా అంది. వింధ్య ఆమె వైపు చిరునవ్వుతో చూసింది. మళ్ళీ తన నడక ప్రారంభించింది వింధ్య. వింధ్య మనసు బరువుగా భారంగా ఎప్పుడూ ఉండదు. ఆమెది విశాలమైన హృదయమేమో ఈర్ష్య అసూయ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. మనసులోని భావాలు ముఖంలో కనిపిస్తూ ఉంటాయంటారు. ఆమె వదనం ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. మరో 5 నిమిషాలు అలా నడిచిన తర్వాత ఉన్నట్టుండి ఆమె పరిగెత్తసాగింది. సరిగ్గా అప్పుడే ఆ రోడ్డు మీదుగా మున్సిపల్ కమిషనర్ కారులో వెళుతూ పరిగెడుతున్న అమ్మాయి వింధ్యను గమనించారు. తన కారు స్లో చేశారు. వింధ్య పరుగు పరుగున వెళ్ళి రోడ్డు పక్కన ఉన్న మున్సిపల్ ట్యాప్ దగ్గర ఆగింది. అప్పటికే ఆ ట్యాప్కి హ్యాండిల్ లేదేమో, స్వచ్ఛమైన మున్సిపల్ వాటర్ చాలా ఫోర్సుతో బయటికి పోతోంది. ఆ దృశ్యాన్ని చూసిన వింధ్య మనసులోనే బాధపడుతూ ఆ నీటి ఫోర్స్ని ఆపడానికి ప్రయత్నం చేసింది. దానిని మూతతో బిగించటానికి చుట్టుపక్కల చూసింది. ఆమెకు ఏమీ దొరకలేదు. వెంటనే తన తెలివిని ఉపయోగించింది. ఒక లావుపాటి కర్రపుల్ల చేతిలోనికి తీసుకొని తన చున్నీ నుండి కొంత క్లాత్ని చింపింది. ఆ క్లాత్ను ఆ పుల్లకు గట్టిగా చుట్టి మున్సిపల్ పంపు గొట్టంలో అమర్చింది. 10 నిమిషాలు ప్రయత్నం చేసిన తర్వాత అతి కష్టం మీద కర్ర సెట్ అయింది. నీరు ఆగిపోయింది. అనుకోకుండా వింధ్య పెదవులపై చిరునవ్వు నాట్యం చేసింది. ఆ దృశ్యాన్ని ఆసక్తిగా తిలకించిన మున్సిపల్ కమిషనర్ మనసు ఆనందంతో నిండిపోయింది. ఆ అమ్మాయి వింధ్య పక్కగా తన కారుని ఆపాడు. అమ్మా, నీ పేరేమిటి అంటూ అడిగారు మున్సిపల్ కమిషనర్. వింధ్య, సిగ్గుపడుతూ చెప్పింది వింధ్య. తన చర్యను ఆయన గమనించినట్లు ఆమెకు అర్థమైంది. పోతున్న నీళ్లను ఆపి చాలా మంచి పని చేశావమ్మా, చదువుకున్న దానివనిపించావు, మెచ్చుకున్నారు కమిషనర్ గారు. థ్యాంక్స్ అండి అంది కృతజ్ఞతాభావంతో చేతులు జోడిస్తూ. నువ్వు చేసిన పనికి నిన్ను అభినందిస్తున్నానమ్మా. నీలాటి వారు మరో 10 మంది ఉంటే మన చుట్టూ ఉండే సామాజిక సమస్యలు సమసిపోతాయి అన్నారు కమిషనర్ గారు. ఆయనకు సమాధానమేమి చెప్పాలో అర్థం కాక వింధ్య మౌనంగా నిల్చుండిపోయింది. చూడు వింధ్య, రేపు మహిళా దినోత్సవం సందర్భంగా టౌన్ హాల్లో కొంతమందిని సత్కరిస్తున్నాము. నిన్ను కూడా సత్కరించాలనుకుంటున్నాను. రేపు 10 గంటలకల్లా తప్పకుండా రావాలి, మనస్ఫూర్తిగా ఆహ్వానించారు కమిషనర్. ఆ మరుసటి రోజు అతి పెద్ద టౌన్ హాల్ మహిళలతో నిండి ఉన్న వేళ మున్సిపల్ కమిషనర్ గారు వింధ్య గురించి ప్రత్యేకంగా ప్రసంగించారు. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఈ ప్రత్యేక సందర్భంలో ఒక విశిష్ట అతిథిని మీకు పరిచయం చేస్తున్నాను. ఈమె పేరు వింధ్య. ఈమెలో సామాజిక సేవా లక్షణాలున్నాయి. ఈ అమ్మాయి మున్సిపల్ ట్యాప్ నుండి నీళ్లు వృధాగా పోతున్న వేళ వాటిని ఆపడానికి ప్రయత్నం చేసి సఫలీకృతురాలైంది. మున్సిపల్ కమిషనర్గా ఆ దృశ్యం చూసిన నేను ఎంతో సంతోషపడ్డాను. సామాజిక సేవ అనేక రకాలుగా ఉంటుంది. సామాజిక సేవ అంటే పెద్ద పెద్ద కార్యక్రమాలే చేయాల్సిన అవసరం లేదు. వృధాగా పోతున్న నీళ్లను ఆపే ప్రయత్నం చేసి ఆ ట్యాప్ను కట్టేసిన ఈమె చేసిన పని కూడా సామాజిక సేవ కిందకే వస్తుంది. ఈ సందర్భంగా ఈమెను సత్కరిస్తూ 10,000 రూపాయల నగదును బహుకరిస్తున్నాను అంటూ తన ప్రసంగాన్ని ముగించారు మున్సిపల్ కమిషనర్. హాలంతా చప్పట్లతో మారుమోగింది.
0: మీరింతవరకు సమాజానికి నేనేం చేశాను శ్రీమతి మేరీ కృపాబాయి గారి కథానిక విన్నారు.
2: కార్యక్రమంలో ఇప్పుడు యోగా మెడిటేషన్ గురించి శ్రీ వి గుణశేఖర్ గారి ప్రసంగం వింటారు.
3: యోగా అండ్ మెడిటేషన్. యోగా అనగా శాస్త్రబద్ధమైన వివిధ కోణాల కదలికలతో కూడిన శరీర వ్యాయామం. శరీరాన్ని వివిధ భంగిమలలో సూత్రబద్ధంగా మలచడం. దీనివలన శరీరానికి క్రమబద్ధీకరణ మరియు క్రమశిక్షణ లభిస్తాయి. యోగా చేసే సమయంలో శరీరానికి ప్రాణవాయువును అధికంగా అందించడం వల్ల శరీరంలోని వివిధ భాగాలలోని స్తబ్దత అంటే లేజీనెస్ వదిలి ఉత్తేజితంగా యాక్టివ్గా అవుతాయి. అక్కడ ఉన్న మలినాలు తొలగింపబడతాయి. మన శరీరంలో అనేక వ్యవస్థలున్నాయి, అంటే సర్క్యులేటరీ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, నాడీ వ్యవస్థ, డైజెస్టివ్ సిస్టమ్, ఇలాంటి ఎన్నో వ్యవస్థలున్నాయి. వీటి మధ్య ఉన్న సమన్వయత వలనే శరీరానికి ఆరోగ్యం లభిస్తుంది. ఇది పైసా ఖర్చు లేకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా రుగ్మతలను తగ్గించుకునే విధానం. యోగా అనేది మన వయసును బట్టి, శరీరాన్ని బట్టి, అప్పటి అవసరాన్ని బట్టి మనం చేయాల్సిన ఆసనాలు అనేవి ఒక ఎక్స్పీరియన్స్డ్ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ నుండి నేర్చుకొని మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. యోగా చేసే సమయంలో మన శ్వాసను అనుసంధానం చేయాలి. తీయటి నొప్పి సరిహద్దులు అంటే ప్లెజరబుల్ పెయిన్ లిమిట్స్ అంటారు. ఈ లిమిట్లో మాత్రమే యోగాను ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేయడం వల్ల మన బాడీ యొక్క ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది, హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్డ్గా ఉంటాయి, మన వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది, శరీరానికి కావలసిన కాయస్థైర్యం స్టెబిలిటీ అనేది వస్తుంది. దీని గురించి ఒక వాక్యం ఉందండి, మొనాస్టిక్ మైండ్ ఇన్ ఏ జిమ్నాస్టిక్ బాడీ. అంటే ఆరోగ్యవంతమైన దృఢమైన శరీరంలో శాంతవంతమైన మరియు శక్తివంతమైన మనసు ఉండగలదు. ఇప్పటి వరకు మనం యోగా గురించి డిస్కస్ చేసాం. శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఒక ప్రణాళిక బద్ధంగా, సూత్రప్రాయంగా, ధ్యానానికి ముందస్తు దిశగా యోగా ఉపకరిస్తుంది. దీని తర్వాత ప్రాణాయామం ధారణా శక్తిని ప్రసాదిస్తుంది. దాని తర్వాత ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తే అది సక్రమమైన మార్గంగా నడుస్తుంది. డైరెక్ట్గా ధ్యానంలో కూర్చుంటే ఆశించిన ఫలితం రాకపోవచ్చు. అందుకే ధ్యానానికి ముందుగా ఈ రెండింటినీ చేస్తాము. ఆసన, ప్రాణాయామ, ధ్యానం అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే ఇలానే వచ్చింది. సపోజ్ గంటకి 100 కిలోమీటర్ల స్పీడ్తో ఒక వెహికల్ వెళ్తుంది అనుకుందాం. ఈ వాహనాన్ని సడన్ బ్రేక్ ఆపేసే ప్రయత్నం చేయడం అనేది ప్రమాదకరం. అలాగే నిత్యం ఉండే ఆలోచనల్లో ధ్యానం చేయడానికి కూర్చోకూడదు. ఆలోచనలను క్రమక్రమంగా తగ్గిస్తూ రావాలి. అందుకే ముందుగా మనం యోగా చేస్తాం. ఆ తర్వాత ప్రాణాయామంతో యోగాకి అలాగే ధ్యానానికి మధ్య ఉన్న గ్యాప్ని ఫిల్ చేస్తాం. ఇక్కడితో ధ్యానం చేయడానికి మన శరీరాన్ని సిద్ధం చేసుకున్నాం. ఇప్పుడు ధ్యానం గురించి తెలుసుకుందాం. ధ్యానం అంటే ఒకనొక ప్రత్యేక సమయంలో ప్రయత్నరహితంగా మనసుకు ఆలోచనారహిత స్థితి కలగడం. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఆలోచనారహిత స్థితి కలగడం, కలగజేయడం కాదు. మెడిటేషన్ కమ్స్ బై ఛాన్స్. ఇప్పుడు ధ్యానం చేసే విధానం చూద్దాం. ముందుగా ఆబ్జెక్టివ్ కాన్సన్ట్రేషన్. మనకు నచ్చిన వారి ఫోటో, మన తల్లిదండ్రుల ఫోటో కావచ్చు, మన ఇష్ట దైవం వారి ఫోటో కావచ్చు, లేదా గురుదేవుల ఫోటో అయినా పర్వాలేదు. ముందుగా ఆ ఫోటో మీద దృష్టి కేంద్రీకరణ చేయాలి. తర్వాత ఆలోచన కేంద్రీకరణ, అంటే మన ఆలోచనలన్నీ అక్కడికి తీసుకొని రావాలి. తదుపరి ఆలోచన సూక్ష్మత, అంటే తదేకంగా చూస్తూ ఆ ఫోటో పైన ఫోకస్ చేయాలి. నెమ్మది నెమ్మదిగా ఆ ఫోటో సెంటర్కు మన ఫోకస్ను తీసుకొని రావాలి. తదుపరి ఐబ్రో సెంటర్, ఐబ్రో సెంటర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఒక ఆబ్జెక్ట్ లేదా పాయింట్ మీద ఎక్కువ సమయం దృష్టి ఉంచాలి. ఇది సెంటర్, సెంట్రేషన్, కాన్సన్ట్రేషన్ విధానం. దీని తర్వాత సబ్జెక్టివ్ కంటెంప్లేషన్. ఆబ్జెక్టివ్ కాన్సన్ట్రేషన్ను కొద్దిసేపు కొనసాగించిన తర్వాత ఆటోమేటిక్గా మన కనురెప్పలు మూతలు పడతాయి. కనులు తెరిచి ఏ ఫోటో అయితే చూసామో మన మనోఫలకంపై ఆ ఫోటోని ప్రతిష్ఠించాలి, ఆ ప్రయత్నం చేయాలి. దీనిని చింతనావస్థ లేక కంటెంప్లేషన్ అని అంటారు. ఈ సమయంలో అతి తక్కువ ఆలోచనలు ఉంటాయి. వీటిని ఇంకా తగ్గించే ప్రయత్నం చేయాలి. అందుకు మంత్రయోగం అనేది బాగా ఉపయోగపడుతుంది. మౌన మంత్ర జపంతో మన శ్వాసను అనుసంధానం చేయాలి. ఇలా చేస్తూ ఉండగా స్టేట్ ఆఫ్ కంటెంప్లేషన్ను ప్రయత్నరహితంగా దాటడం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఆలోచనారహిత అవస్థ లభించే వీలు కలగవచ్చు. ఈ అవస్థలో అంతరాత్మ మరియు బుద్ధి ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి. గతంలో లేని ఏదో ప్రశాంతత, ఆ అనుభవం అనేది కలుగుతుంది. ఏమైనా తెలియని స్థితిలో అనుభవం కంటే తెలుస్తున్న స్థితిలో అనుభూతి ఆనందదాయకంగా ఉంటుంది. ధ్యానం వల్ల కలిగే కొన్ని లాభాలు చూద్దాం. ధ్యానం చేసే సమయంలో విశ్వంలో ఉన్న బయోకాస్మిక్ ఎనర్జీ పొందవచ్చు. దానివలన మన శరీరంలో ఉన్న జీవశక్తి మరియు ప్రాణశక్తి మెరుగుపడతాయి. బయోకాస్మిక్ ఎనర్జీ మన శరీరంలో మాడు భాగంలో ఉన్న బ్రహ్మరంధ్రం ద్వారా ధ్యానం చేసే సమయంలో ప్రవేశించడం వలన శరీరంలో ఉన్న జీవాత్మ రిలీజ్ చేసే జీవశక్తితో కలిసి బ్రెయిన్ న్యూరాన్స్ యొక్క క్వాలిటీని, న్యూరాన్స్ యొక్క కనెక్షన్స్ను అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. క్వాలిటీ వృద్ధి చెందిన న్యూరాన్స్, కనెక్షన్స్ వృద్ధి జరిగిన న్యూరాన్ నెట్వర్క్ ద్వారా బయోకెమికల్ రెస్పాన్స్, జీవరసాయన స్పందన సమతుల్యంగా ఉండి మన ఫీలింగ్ యొక్క గాఢత తగ్గుతుంది. కొంత సాధన జరిగిన తర్వాత న్యూట్రల్ ఫీలింగ్స్కు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ న్యూట్రల్ ఫీలింగ్స్ కారణంగా ఆలోచనల పరిపూర్ణ నియంత్రణ దిశగా మనసును ప్రస్థానం అనగా తిరోగమనం లేని పురోగమనం వైపు అంచెలంచెలుగా ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వృద్ధి చేయడం జరుగుతుంది. శరీరంలో జరిగే జీవక్రియ అంటే మెటబాలిజం మెరుగుపడుతుంది. ప్రతినిత్యం ధ్యానం నవజీవన ఆయుధం అని తెలియజేస్తారు. ఇది మనకొక టానిక్ లాగా ఉపయోగపడుతుంది. ఈ విధానాన్ని, ఈ సాధనను క్రమం తప్పకుండా బ్రహ్మ ముహూర్తంలో చేయడం వలన మనం ఆశించినటువంటి మనోవికాసం, వ్యక్తిత్వ వికాసం వృద్ధి చెందుతాయి. మనకి నిత్యం జీవితంలో ఎదురయ్యే సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. భౌతిక ఆధ్యాత్మిక సమన్వయం ద్వారానే మన జీవితానికి సుఖశాంతులు లభిస్తాయి అని గమనించాలి.
2: ఇంతవరకు మీరు యోగా మెడిటేషన్ గురించి శ్రీ వి గుణశేఖర్ గారి ప్రసంగం విన్నారు.
0: కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని లలిత గీతాలు వింటారు.

సమయం 8 గంటలకు వస్తుంది. ముందుగా హిందీలోను తర్వాత ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: Starting giving you the news. For quick news updates round the clock, follow us on our X handle at AIR News Alerts. And for details of stories and more, log on to our website www.newsonair.gov.in and download News on AIR app. India has undergone a remarkable transformation driven by the principles of Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas and Sabka Prayas under the visionary leadership of Prime Minister Narendra Modi in the last 12 years. Akashvani News brings you a special feature, 12 Saal Vishwas Ke Vikas Ke Jan Kalyan Ke. Today we focus on the government's transformative initiatives driving the vision of an empowered India. A report.
1: Over the last 12 years, the government has driven a structural transformation in India's high-tech landscape. Two of the most significant pillars of empowered India are the development of a semiconductor ecosystem and the explosive growth of space startups. The India Semiconductor Mission was launched in December 2021 with a massive outlay of 76,000 crore rupees, offering fiscal support of up to 50% for silicon fabs, compound semiconductor facilities, assembly and testing units, and chip design. By 2026, the government launched Semiconductor Mission 2.0 with a provision of 1,000 crore rupees, laying emphasis on industry-led research and training centers to drive technology development and create a future-ready skilled workforce. Speaking about the Semiconductor Mission 2.0, Electronics and IT Minister Ashwini Vaishnaw highlighted that while Mission 1.0 successfully established the foundational building blocks for this complex industry, Mission 2.0 will focus on deepening the ecosystem.
2: The first mission was to start the industry in our country. It's extremely complex industry. We have now talent, more than 75,000 engineers are trained in this. More than 300 universities are teaching the students to design chips. 2 nanometer chips are designed in India, the most advanced chips in the world, including NVIDIA chips, including Intel chips. They are all designed in India now. The world today recognizes India as a country which will become a major semiconductor designing and manufacturing country in the coming years.
1: The Indian Space Policy 2023 enables and permits the private entities to carry out end-to-end space activities, including undertaking launches, satellite realization and operations, data acquisitions and dissemination, and ground station. India's space economy is now valued at about $8.4 billion and is expected to grow 4 to 5 times over the next 8 to 10 years, potentially reaching $40 to $45 billion. Talking to Akashvani News, Anil Prakash, Director General of the Space Industry Association of India, said that the country is currently home to more than 400 space tech startups.
3: In the last 12 years, India's space sector has undergone significant changes. Under the leadership of Prime Minister Narendra Modi, the reform of the space sector, the establishment of a space base and the increase in the private participation have started a new revolution. Today, more than 400 space tech startups operate in India, which are innovating in areas such as satellite, launch vehicle, earth observation and data service. India's first space tech unicorns, Skyroot Aerospace, is a proof of this change.
1: Through the breakthrough of the semiconductor mission and a thriving private space sector, India's journey toward a developed nation is being realized today as an empowered India. Aman Yadav, Akashvani News, Delhi.
0: The 12th International Yoga Day 2026 will be celebrated tomorrow globally. The theme for this year is Yoga for Healthy Aging, which emphasizes the importance of yoga for all ages. As part of the celebrations, the Ministry of Culture will organize special International Day of Yoga events at 100 iconic locations across the country, bringing together India's rich cultural heritage and yoga traditions. The main national celebration will be held at Kolkata's historic Red Road under the leadership of Prime Minister Narendra Modi, where he will lead the nation in the common yoga protocol. Moreover, President Draupadi Murmu will be the chief guest at the state-level program in Jabalpur, Madhya Pradesh tomorrow. Moving on to sports, in men's cricket, the third and final ODI match of the series between India and Afghanistan will be played at the M. H. Chidambaram Stadium in Chennai this afternoon. The match is scheduled to begin at 1:30 p.m. The hosts have already secured the series with a 2-0 lead and will be aiming to complete a clean sweep of the 3-match series. And now for a look at today's newspapers, it's over to Subhadra.
4: Thank you, Naresh. US-Iran meet put off over Lebanon clashes. Israel-Hezbollah agreed to a truce but region on edge is a top headline in the Times of India. Yogi vows strict action Ayodhya funds row. Bid to defame says SIT will reveal the truth within 15 days. SP Congress spreading falsehoods is a top headline in the Asian Age. The Supreme Court has declared that every citizen has a fundamental right to walk on a demarcated footpath, holding that this right is primary and takes precedence over the movement of motorized vehicles, as it delivered a far-reaching judgment that could reshape urban planning and road design across the country, reports Hindustan Times. Delhi High Court upholds government order blocking Telegram to secure NEET retest. Government empowered to issue emergency blocking directions under IT Act, writes the Indian Express. In its editorial title, Trump's Versailles and a Chance for Peace, the Tribune writes that there is delicious irony in the fact that President Trump signed the Memorandum of Understanding with Iran at Versailles on June 17. The terms of Trump's surrender at Versailles are a far cry from the conditions that he had unilaterally set for the Iranians. Like the original Treaty of Versailles in June 1919, this one will have a profound psychological impact, not just on the US, but also on Israel, on the Gulf states, and indeed on Iran itself. And finally, an app, Abhigyan, has been launched that will soon enable police and agencies to carry out instant fingerprint-based verification of criminal records using scanners linked to a database of over 1.3 crore suspects and convicts, reports The Hindu. And with that, it's back to you, Naresh.
0: Thank you, Subhadra. But now, before we end the bulletin, the headlines once again. President Draupadi Murmu and Prime Minister Narendra Modi to inaugurate and lay foundation stone of development projects worth over 47,000 crore rupees in Odisha's Mayurbhanj district today. Prime Minister Modi to release 23rd installment of the PM Kisan to over 9 crore farmers from Hooghly in West Bengal. Senior Indian bureaucrat Vivek Agarwal appointed as Vice President of Financial Action Task Force FATF. New Delhi reiterates its commitment to combat terror financing. NTA to conduct nationwide mock drill today ahead of NEET UG re-examination scheduled for tomorrow. SEBI clears channel for easier transfer of shares to legal heirs of deceased investors. And in men's cricket, India to take on Afghanistan in third and final ODI of series in Chennai this afternoon. And with that, we end the morning news. Have a nice day.
5: ఆకాశవాణి జిల్లా సమాచార లేఖ వింటారు.
6: కర్నూలు జిల్లాలో ప్రారంభమైన సర్ ప్రక్రియ, యోగా ఏర్పాట్లు, ఉద్యోగ మేళా వంటి తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. కర్నూలు జిల్లాలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఏసిరి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని ఈఆర్ఓలు, ఏఆర్ఓలు, తహసీల్దార్లకు ఎస్ఆర్ఐ ప్రక్రియపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సర్ ప్రక్రియలో భాగంగా 77% ఓటర్ మ్యాపింగ్తో కర్నూలు జిల్లా రాష్ట్రంలో ముందంజలో ఉందన్నారు. వలస వెళ్లిన వారి ఓట్లను ఎటువంటి పరిస్థితుల్లోనూ తొలగించరాదని, అన్ని వివరాలు సమగ్రంగా విశ్లేషించి నోటీసులు ఇచ్చి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. పారదర్శకమైన ఓటర్ జాబితా తయారు చేయడానికి అందరూ సహకరించాలని కోరారు. కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై తాజా నివేదికలను అందజేయాలని జలవనరుల శాఖ ఉమ్మడి జిల్లా చీఫ్ ఇంజనీర్ కె కబీర్ బాషా ఆదేశించారు. అమరావతిలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామాయణుడు నిర్వహించిన సమావేశంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సాగునీటి ప్రాజెక్టుల సమస్యలను ప్రస్తావించారు. వాటిపై సమగ్ర నివేదికను పంపాలని మంత్రి కార్యాలయం నుంచి కర్నూలు సీఏకి ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇంజనీర్లతో సమావేశం నిర్వహించారు. గుండ్రేవుల ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ, ఎన్ని గ్రామాలు మునక గురవుతాయన్న తాజా వివరాలతో నివేదిక పంపాలని ఆదేశించారు. ప్రకృతి వ్యవసాయంతో సాగు ఖర్చులు తగ్గించి పంటల దిగుబడి పెంచవచ్చని కర్నూలు జిల్లా ప్రకృతి వ్యవసాయాధికారిణి మాధురి అన్నారు. కప్పట్రాళ్ల గ్రామంలో ఆమెతో పాటు బంగ్లాదేశ్ ప్రతినిధి అబ్దుల్ జుబో సోహెల్, ఢిల్లీ నుంచి వచ్చిన సుధా నారాయణ్, హెల్త్ న్యూట్రిషియన్ ఎన్ఎఫ్ఎఫ్ ప్రతినిధి గౌతమి తానా పొదుపు కార్యాలయంలో పొదుపు మహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం అమలు తీరుపై చర్చించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21వ తేదీ 4.62 లక్షల మంది కంటే ఎక్కువ మంది యోగాలో పాల్గొనే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా సంయుక్త కలెక్టర్ నూర్ల ఖమర్ ఆదేశించారు. యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయడంపై కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, యోగాంధ్ర కార్యక్రమానికి ప్రజలు క్యూఆర్ కోడ్ను వినియోగించి రిజిస్ట్రేషన్ చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని చెప్పారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేర్లు నమోదు చేసుకుని యోగా కార్యక్రమంలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పశుసంపత్తితోనే సుస్థిర ఆదాయం సాధ్యమని, పాడి పరిశ్రమ ద్వారా గ్రామీణ ప్రాంతాలు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నట్టు కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో నిర్వహించనున్న పశువుల సమూహం పునరుత్పత్తి కార్యక్రమంపై ముద్రించిన పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,

0: కృత్రిమ గర్భధారణ, పోషకాహార నిర్వహణ, దూడల సంరక్షణ వంటి శాస్త్రీయ పునరుత్పత్తి చర్యలు పశువుల ఉత్పాదకతలో కీలకపాత్ర పోషిస్తాయని వివరించారు. పిల్లలతో పనిచేయించిన నేరమని, చట్టాన్ని ఉల్లంఘించిన వారికి 6 నెలల నుంచి 2 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని కర్నూలు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి పేర్కొన్నారు. బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం నేపథ్యంలో స్థానిక న్యాయసేవా సదనంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ, పిల్లలను పాఠశాలలకు పంపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, బాల కార్మికులు కనిపిస్తే డయల్ 1 0 9 8 గాని 1 5 1 0 0 ఫిర్యాదు చేయాలని అన్నారు. కళాశాలలు నిర్వహించే ఉద్యోగ మేళాలు యువతకు వరంలాంటివని మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని క్లస్టర్ యూనివర్సిటీలో జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, యువత అన్ని రంగాల్లో రాణించినప్పుడే రాష్ట్రాభివృద్ది సాధ్యమని అన్నారు. యువతను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. యోగాతో మానసిక ఆరోగ్యం చేకూరుతుందని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పేర్కొన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరంలోని ఇండోర్ స్టేడియం వద్ద పర్యాటక యోగాలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని యోగాసనాలు సాధన చేశారు. ప్రజలందరూ యోగాంధ్ర కార్యక్రమంలో పేర్లు నమోదు చేసుకుని 1 జూన్ నిర్వహించే యోగా కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. పాఠశాల విద్యార్థులకు అవసరమైన ఉపకరణాలను భారీ రాయితీతో విక్రయిస్తున్నామంటూ ఆన్లైన్లో సైబర్ నేరగాళ్లు ఇచ్చే ప్రకటనల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఒక ప్రకటనలో సూచించారు. ప్రముఖ కంపెనీల పేర్లను పోలిన నకిలీ బ్రాండ్లను సృష్టించి ఆకర్షణీయమైన ప్రకటనలను సామాజిక మాధ్యమంలో పోస్టు చేసి ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. ఆన్లైన్ షాపింగ్కు సంబంధించి అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దన్నారు. క్యాష్ ఆన్ డెలివరీ విధానాన్ని ఎంచుకోవాలని సూచించారు. అపరిచిత వ్యక్తులకు బ్యాంక్ ఖాతాల వివరాలు, ఓటీపీ, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల వివరాలు చెప్పవద్దన్నారు. ఇటువంటి అంశాల కోసం హెల్ప్ లైన్ నెంబరు 1 9 3 0 ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని తెలియజేశారు. వ్యవసాయంలో మిశ్రమ పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి వ్యవసాయాధికారులకు సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వ్యవసాయ కార్యక్రమాల అమల్లో లోపాలు గుర్తిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి రైతు ఒక ప్రధాన పంటతో పాటు అనుబంధ పంటలను సాగు చేసేలా ప్రోత్సహించాలని చెప్పారు. తక్కువ కాలంలో దిగుబడినిచ్చే, కరువును తట్టుకునే పంట రకాలను ఎంపిక చేయాలని సూచించారు. ఇప్పటివరకు కర్నూలు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన సిహెచ్ రామాంజనేయులు, కర్నూలు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి
2: 102.2 MHz పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: శుభాకాంక్షలు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. చిత్ర పాడిన పాటను విన్నారు. గీత రచన సిరివేనెల సీతారామశాస్త్రి.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఖైదీ నెంబర్ 786 చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాటను విన్నారు. గీత రచన భువనచంద్ర.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.

0: బాల్.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: రుద్రనేత్ర చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను విన్నారు. గీత రచన వేటూరి సుందరామూర్తి, సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న ఈ పాట ఖడ్గం చిత్రంలో ఉంది. పాడిన వారు రకీబలిం చిత్ర. గీత రచన సుద్దాల అశోక్ తేజ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కర్ణాటక సంగీత కార్యక్రమం వింటారు. ఈనాటి కార్యక్రమంలో శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారి గానం వింటారు. శ్రీ ఎస్ జగన్మోహన్ రావు వయోలిన్, శ్రీ దండమూడి రామ్మోహన్ రావు మృదంగం. ముందుగా వినండి అమ్మ రావమ్మ, కళ్యాణి రాగం, కండచాపు తాళం, శ్రీ త్యాగరాజస్వామి కీర్తన.

మీరింత వరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారి గానం విన్నారు. శ్రీ ఎస్ జగన్మోహన్ రావు వయోలిన్, శ్రీ దండమూడి రామ్మోహన్ రావు మృదంగం. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి.
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. అమెరికా ఇరాన్ దేశాల మధ్య గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఒక కీలక ముందడుగు పడింది. పశ్చిమాసియాలో సైనిక చర్యకు అమెరికా స్వస్తి పలికింది. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు 14 అంశాల ఆధారంగా ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్లు గురువారం వర్చువల్ పద్ధతిలో ఈ 14 అంశాల అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్తో సమావేశమయ్యేందుకు ప్యారిస్ వెళ్లిన డొనాల్డ్ ట్రంప్ అక్కడ నుంచే ఈ చారిత్రాత్మక పత్రంపై సంతకం చేశారు. అటు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కూడా టెహ్రాన్ నుంచి దీనికి ఆమోదం తెలపడంతో ఆ ఒప్పందం తక్షణమే అమల్లోకి వచ్చింది. ఈ అవగాహన ఒప్పందం ప్రకారం లెబనాన్ సరిహద్దులతో సహా పశ్చిమాసియాలోని అన్ని ప్రాంతాలలో ఇరు దేశాలకు సంబంధించిన ప్రత్యక్ష పరోక్ష సైనిక చర్యలు దాడులను తక్షణమే నిలిపివేయాలని నిర్ణయించాయి. అలాగే కొంతకాలంగా ఉద్రిక్తతలకు కేంద్రంగా మారి అంతర్జాతీయ వాణిజ్యానికి అడ్డుకట్టుగా మారిన హార్మోజ్ జలసంధి ద్వారా వాణిజ్య నౌకల రాకపోకలను పునరుద్ధరించనున్నారు. ప్రారంభంలో 60 రోజుల పాటు ఎలాంటి అదనపు రుసుము లేకుండా అంతర్జాతీయ నౌకల సురక్షిత ప్రయాణాన్ని ఇరాన్ కల్పించనుంది. అదేవిధంగా ఇరాన్ ఆర్థిక వనరులను దెబ్బతీయడానికి ఆ దేశ సరిహద్దుల వద్ద అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధాన్ని అమెరికా తక్షణమే ఉపసంహరించుకోనుంది. ఇరాన్కు అమెరికా ఆర్థిక సహాయం అందించడంతో పాటు వివిధ దేశాల్లో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం, అలాగే ఇరాన్ చమురు ఎగుమతులపై అమెరికా ట్రెజరీ మినహాయింపులివ్వనుంది. తాము ఎప్పటికీ అణ్వాయుధాలను తయారు చేయబోమని ఇరాన్ ఈ ఒప్పందంలో ప్రపంచ దేశాలకు స్పష్టమైన హామీ ఇచ్చింది. అయితే తమ వద్ద ఉన్న సుసంపన్నమైన యురేనియం నిల్వల భవిష్యత్తును ఎలా నిర్ణయించాలనే దానిపై అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ పర్యవేక్షణలో రాబోయే చర్చల్లో ఒక నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. దీర్ఘకాలిక శాంతి ఒప్పందం కోసం తదుపరి చర్చలను శుక్రవారం నుండి ప్రారంభించాలని నిర్ణయించాయి. ఈ శాంతి ఒప్పందంపై ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా ముస్తఫా ఖమేనీ స్పందిస్తూ భవిష్యత్తులో ముఖాముఖి చర్చలు జరపడం శత్రుదేశ అభిప్రాయాలను అంగీకరించడం కాదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈ అవగాహన ఒప్పందంపై తనకు భిన్నమైన అభిప్రాయం ఉన్నప్పటికీ సంతకం చేయడానికి అనుమతినిచ్చానని చెప్పారు. ఇరాన్ హక్కులను కాపాడుకోవడానికి అధ్యక్షుడు పెజెష్కియాన్ చేస్తున్న ప్రయత్నానికి మద్దతు తెలిపినట్లు ఆయన వెల్లడించారు. అయితే ఒప్పందాన్ని దాటి అమెరికా డిమాండ్లు చేస్తే ఇరాన్ అంగీకరించబోదని తేల్చి చెప్పారు. తుది ఒప్పందంపై అమెరికాతో నేరుగా చర్చలు జరిపేందుకు తమ నాయకులకు అనుమతిచ్చినట్లు ముస్తఫా ఖమేనీ వెల్లడించారు. ఈ అవగాహన ఒప్పందానికి ఇరాన్ కట్టుబడి ఉండాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లయితే ఇరాన్ కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఈ ఒప్పందంపై ఆయనకు ఎదురైన ఒక ప్రశ్నకు డొనాల్డ్ ట్రంప్ సమాధానమిస్తూ, ఇది కేవలం ఒక ప్రాథమిక అవగాహన ఒప్పందం మాత్రమేనని, భవిష్యత్తులో జరిగే చర్చల్లో దీనిపై మరింత స్పష్టత వస్తుందన్నారు. కానీ ఇరాన్తో చేసుకున్న ఈ ఒప్పందం చాలా శక్తివంతమైనదని, దీని కారణంగా ప్రపంచ మార్కెట్లు మళ్లీ నూతన

0: తేజాన్ని అందుకున్నాయని చెప్పారు. ఇక అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని ప్రపంచ దేశాలు స్వాగతించాయి. పశ్చిమాసియాలో స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి, హార్మోఫ్ జలసంధిని తిరిగి తెరవడానికి, ఆ ప్రాంతంలో నెలలు తరబడి కొనసాగిన సంఘర్షణల వల్ల ఏర్పడిన ఆర్థిక ఒత్తిళ్లను తగ్గించడానికి ఈ ఒప్పందం ఒక కీలకమైన దౌత్య పురోగతి అని అభివర్ణించాయి. ఒప్పందాన్ని పూర్తిగా అమలు చేసి చర్చల ద్వారా శాశ్వత శాంతిని సాధించాలని ఖతార్, తుర్కీ, యూకే, జర్మనీ, ఫ్రాన్స్ మొదలగు దేశాలు కోరాయి. ఈ ఒప్పందంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంక్షల సడలింపు మాత్రం ఇరాన్ తమ ఒప్పంద నిబంధనలను అమలు చేసిన తరువాతే ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఇరాన్కు ఎటువంటి నిధులు విడుదల కాలేదని, మున్ముందు కూడా ఆ విధానం మారదని చెప్పారు. ఈ ఒప్పందం పూర్తిగా ఇరాన్ పనితీరు, ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఇరాన్ తన దగ్గర ఉన్న సుసంపన్న యురేనియం నిల్వలను తగ్గించుకుంటూ అణ్వాయుధాలు తయారీ జరగకుండా అంతర్జాతీయ పరిశీలనకు అనుమతించడం వంటి చర్యలకు అంగీకరిస్తేనే ఆంక్షల సడలింపును అమెరికా పరిశీలిస్తుందని చెప్పారు. నిబంధనలకు కట్టుబడి ఉంటూ ఇరాన్ సరైన చర్యలు తీసుకుంటేనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తిరిగి భాగస్వామి అయ్యేందుకు ఇరాన్ కు అవకాశం ఉంటుందన్నారు.
1: And the simple fact is that the only way the Iranians get any of those resources, not a single penny by the way from the United States of America under any circumstances, but the only way that they would ever get any benefit of the bargain is if they comply fully and change their behavior. And so you really have a win-win situation for the United States of America. If the Iranians don't change their behavior, their military and their nuclear program is still destroyed. If they do change their behavior, then they are going to have a transformative relationship with the Middle East, and the Middle East will have a transformative relationship with the people of Iran. That's a win for the American people and for the President of the United States, regardless of which option the Iranians ultimately choose.
0: అయితే ఈ శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్ భిన్నంగా స్పందించింది. ఈ ఒప్పందం తమకు వర్తించదని, ఇజ్రాయెల్ స్వతంత్ర సార్వభౌమ దేశమని ఆ దేశ నేషనల్ సెక్యూరిటీ మినిస్టర్ బెన్గ్విర్ ఒక ప్రకటన చేశారు. అయితే ఇరాన్ మాత్రం లెబనాన్ అంశాన్ని కూడా తుది ఒప్పందంలో భాగంగా చేర్చాలని డిమాండ్ చేసింది. లెబనాన్ సరిహద్దు భద్రతా అంశం తమకు అత్యంత ముఖ్యమని ఇరాన్ అధికారులు వెల్లడించారు. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఈ శాంతి ఒప్పందంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అన్నట్లుగానే లెబనాన్ పై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు చేసింది. దక్షిణ లెబనాన్ లోని నబతియా జిల్లాలో IDF జరిపిన వైమానిక రాకెట్ దాడుల్లో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా ఇరాన్ దేశాల మధ్య స్విట్జర్లాండ్ లోని జెనీవాలో శుక్రవారం శాంతి ఒప్పందంపై చర్చలు ప్రారంభమవడానికి ముందు ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడటం చర్చనీయాంశమైంది. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందంలో లెబనాన్ అంశాన్ని కూడా చేర్చింది. లెబనాన్ లో ఇజ్రాయెల్ సైనిక ఆపరేషన్లను తక్షణమే ముగించి ఆ ప్రాంతాన్ని వేయడాలని ఒప్పందంలో ప్రస్తావించారు. అయితే దీనిని ఇజ్రాయెల్ ముందు నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. హెజ్బుల్లా నుంచి తమకు పొంచి ఉన్న ముప్పు పూర్తిగా తొలగిపోయేంత వరకు దక్షిణ లెబనాన్ నుంచి వెనక్కి వెళ్లబోమని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు పలుమార్లు స్పష్టం చేశారు. సరిహద్దు నుంచి 10 కిలోమీటర్ల వరకు ఆక్రమించుకున్న ప్రాంతం నుంచి వైదొలగబోమని స్పష్టం చేశారు. ఈ ప్రకటన చేసిన కొద్ది గంటలకే ఇజ్రాయెల్ దళాలు దాడులను ముమ్మరం చేయడంతో మళ్లీ ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. లెబనాన్ హెజ్బుల్లా విషయంలో ఇజ్రాయెల్ వైఖరిపై డొనాల్డ్ ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులను ట్రంప్ తీవ్రంగా ఖండించారు. లెబనాన్ వివాదాన్ని తాము ఓ చిన్న యుద్ధంగా పరిగణిస్తున్నామని, ఇరాన్తోనే అసలు చిక్కు ఏర్పడిందన్నారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుతో తనకు గొప్ప సంబంధాలున్నాయన్నారు. అయితే లెబనాన్ విషయంలో నెతన్యాహు మరింత బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు. హెజ్బుల్లాను తుదుముట్టించే బాధ్యత సిరియాకు అప్పగించాలని ఇజ్రాయెల్కు సూచించినట్లు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇక ఇరాన్తో కుదిరిన శాంతి ఒప్పందంలోని సాంకేతిక అంశాలపై చర్చించేందుకు స్విట్జర్లాండ్ వెళ్లాల్సిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఏర్పాట్లకు సంబంధించిన సమస్యల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. ప్రపంచంలోని అత్యంత అభివృద్ది చెందిన 7 ఆర్థిక వ్యవస్థల సమాఖ్య అయిన G7 గ్రూప్ ఆఫ్ 7 52వ శిఖరాగ్ర సదస్సు జూన్ 15 నుంచి 17 వరకు ఫ్రాన్స్ లోని ఏవియన్ నగరంలో జరిగింది. ఈ సదస్సుకు ఫ్రాన్స్ అధ్యక్షత వహించింది. అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాల నాయకులతో పాటు యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. ప్రపంచ రాజకీయ అస్థిరత, ఆర్థిక సవాళ్లు, భద్రతా సమస్యలు, సాంకేతిక పరిణామాలు వంటి కీలక అంశాలపై ఈ సదస్సులో విస్తృత చర్చలు జరిగాయి. G7 సదస్సులో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశాల్లో రష్యా యుక్రెయిన్ యుద్దం ఒకటి, యుక్రెయిన్ కు కొనసాగుతున్న మద్దతు, యుద్ద పరిష్కారానికి దౌత్య మార్గాలు, రష్యాపై ఆర్థిక ఒత్తిడి కొనసాగింపు వంటి అంశాలపై G7 దేశాల నాయకులు చర్చించారు. యుక్రెయిన్ అధ్యక్షుడు వొలదిమిర్ జెలెన్స్కీ కూడా ఈ సమావేశంలో పాల్గొని తన దేశానికి భద్రతా సహాయం, పునర్నిర్మాణ మద్దతు పెంచాలని కోరారు. మధ్యప్రాచ్య పరిస్థితులు కూడా ఈ సదస్సులో అత్యంత ప్రాధాన్యత పొందాయి. అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి ప్రయత్నాలు, ప్రాంతీయ ఉద్రిక్తతలు, ఇంధన సరఫరా భద్రత, హార్మోన్ జలసంధి పరిస్థితిపై G7 నాయకులు చర్చించారు. అంతర్జాతీయ వాణిజ్యంలో సమతుల్యత సాధించడం, ఆర్థిక భద్రతను పెంచడం అవసరమని G7 నాయకులు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. వేగంగా అభివృద్ధి

0: ఎదుర్కొంటున్న ఏఐ సాంకేతికత వల్ల కలిగే అవకాశాలు, సవాళ్లు, డేటా భద్రత, పిల్లల ఆన్లైన్ రక్షణ, బాధ్యతాయుతమైన సాంకేతిక వినియోగంపై కూడా ఈ సందర్భంగా చర్చించారు. కీలక ఖనిజాల సరఫరా భద్రత కూడా ఈ సదస్సులో ప్రాధాన్యత పొందింది. ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, రక్షణ రంగం, పునరుత్పాదక ఇంధన రంగాలకు అవసరమైన లిథియం, నికెల్ వంటి ఖనిజాల కోసం ఒకే దేశంపై ఆధారపడకుండా సరఫరా మార్గాలను విస్తరించాల్సిన అవసరాన్ని G7 దేశాలు చర్చించాయి. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అక్రమ వలసలు, మానవ అక్రమ రవాణాపై సభ్య దేశాల నాయకులు ఉమ్మడిగా ఆందోళన వ్యక్తం చేశారు. వలసదారుల స్మగ్లింగ్, మానవ అక్రమ రవాణా ద్వారా లాభాలు పొందుతున్న అంతర్జాతీయ నేరముఠాలపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే మాదక ద్రవ్యాల ఉత్పత్తి, సరఫరా, అక్రమ ఆర్థిక లావాదేవీలను అడ్డుకునేందుకు సమన్వయంతో చర్యలు చేపట్టాలని ప్రకటించారు. ఈ మేరకు సదస్సు ముగింపులో G7 దేశాలు కలిసి ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. G7 సదస్సు సందర్బంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. హార్మోజ్ జలసంధిని తెరవడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమని ప్రధాని చెప్పారు. నౌకాయాన స్వేచ్ఛ ఖచ్చితంగా ఉండాలని తాము ఎప్పుడు నమ్ముతామని, అన్ని దేశాలు కలిపి దీనిపై దృష్టి పెట్టాలన్నారు. సముద్ర వాణిజ్యంలో భారతదేశానికి చెందిన లక్షలాది మంది నావికులు ప్రపంచంలోని వివిధ సముద్రాల్లో తమ సేవలను అందిస్తున్నారని, వారు ప్రపంచ ప్రగతిలో గొప్ప సహకారం అందిస్తున్నారని, వారి భద్రత కూడా తమకు ముఖ్యమైనని ఆయన పేర్కొన్నారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ పశ్చిమాసియాలో భారత్ కూడా కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. భారత్ అమెరికా రక్షణ సహకారం బలంగా ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. పాకిస్తాన్తో చేసుకున్న సింధు జలాల ఒప్పందం కాలం చెల్లిందని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి వేదికగా భారత్ స్పష్టం చేసింది. నిన్న జెనీవాలో జరిగిన మానవ హక్కుల మండలి 62వ సమావేశంలో భారత్ తన రైట్ ఆఫ్ రిప్లైను ఉపయోగించుకుంది. ఈ సందర్భంగా భారత శాశ్వత మిషన్ ఫస్ట్ సెక్రటరీ అనుపమా సింగ్ మాట్లాడుతూ తాము ఉగ్రవాద బాధితులమని చెబుతూ భారత్పై పాకిస్తాన్ చేసిన ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు. సింధు జలాల ఒప్పందంపై భారతదేశ వైఖరి అత్యంత సుస్పష్టంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ఒక ప్రభుత్వ విధానంగా మార్చుకున్న పాకిస్తాన్ అంతర్జాతీయ సహకారాన్ని డిమాండ్ చేయడం ఆ దేశ అవివేకానికి నిదర్శనమన్నారు. 1960లో కుదిరిన ఈ ఒప్పందం ప్రస్తుత పరిస్థితులకు, మారుతున్న ప్రపంచ పరిణామాలకు ఎంతమాత్రం సరిపోదని చెప్పారు. కాలం మారిందని, అలాగే ఒప్పందం కూడా మారాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. 6 దశాబ్దాల నాటి ఈ ఒప్పందాన్ని జవాబుదారీతనం లేని అధికారంగా భావించలేమని తేల్చి చెప్పారు.
1: This is the country where the sitting defense minister boasts of hosting, training and deploying terrorist state policy, and yet Pakistan calls itself a victim of terrorism. Indeed a paradox which only Pakistan could sustain. It is a living example of a Frankenstein state which is shocked when its own monster bites back. Our position on Indus Water Treaty is well known. It defies logic that a state which exports terror as an instrument of policy continues to demand the privileges of cooperation predicated on goodwill and friendship. It is equally undeniable that the treaty is now outdated. No technical arrangement can remain frozen in time while the world around it is transformed. A treaty negotiated in 1960 cannot be treated as a perpetual entitlement which is insulated from accountability, detached from present-day realities and untouched by the profound changes of the past 6 decades.
0: 2026 FIFA ప్రపంచ కప్ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ టోర్నమెంట్ లో 48 జట్లు పాల్గొన్నాయి. ఇది ఫిఫా ప్రపంచ కప్ చరిత్రలోనే అతిపెద్ద ఎడిషన్ గా నిలుస్తోంది. ఉత్తర అమెరికా వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నమెంట్ లో నూతన జట్లకు అవకాశాలు పెరగడంతో కొత్త పోటీలు, ఆసక్తికరమైన మ్యాచ్లు అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. టోర్నమెంట్ ప్రారంభ దశలోనే అనూహ్య ఫలితాలు నమోదయ్యాయి. ఫేవరెట్ జట్లుగా భావిస్తున్న దేశాలకు చిన్న జట్లు గట్టి పోటీ ఇచ్చాయి. పోర్చుగల్ జట్టును డిఆర్ కాంగో 1-1 నిలువరించడం టోర్నమెంట్ లో ముఖ్యమైన పరిణామంగా మారింది. అలాగే ఘనా జట్టు పనామాపై 1-0 తేడాతో విజయం సాధించింది. గ్రూప్ దశ కొనసాగుతున్న కొద్దీ ఏ జట్లు నాకౌట్ దశకు చేరుకుంటాయనే ఆసక్తి పెరుగుతోంది. అగ్రసరైన జట్లపై ఒత్తిడి పెరుగుతుండగా అనూహ్య విజయాలు సాధిస్తున్న జట్లు టోర్నీలో తమ స్థానాన్ని బలపరుచుకుంటున్నాయి. ఇక మరోవైపు ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ గత శుక్రవారం ప్రారంభమైంది. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నమెంట్ లో ప్రపంచంలోనే అగ్రశ్రేణి మహిళా క్రికెట్ జట్లన్నీ తలపడుతున్నాయి. మొత్తం 12 జట్లు ఈ టోర్నమెంట్ లో పాల్గొంటుండగా గ్రూప్ దశలో ప్రతి జట్టు కీలక విజయాల కోసం పోరాడుతోంది. టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ లోనే ఇంగ్లాండ్ జట్టు శ్రీలంకపై ఘన విజయం సాధించింది. ఇక భారత్ తన తొలి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. డిఫెండింగ్ చాంపియన్ న్యూజిలాండ్ మాత్రం వెస్టిండీస్ శ్రీలంక చేతిలో ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాపై 65 తేడాతో ఇటీవల విజయం సాధించింది. మొత్తంగా మహిళల T20 ప్రపంచ కప్ ప్రారంభ దశలోనే ఆసక్తికర మలుపులు తీసుకుంటోంది. గ్రూప్ దశ చివరి దశకు చేరుకునే కొద్దీ సెమీఫైనల్ అవకాశాల కోసం ఈ పోటాపోటీ మరింత ఉత్కంఠభరితంగా మారనుంది. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం.

0: కార్యక్రమాన్ని విన్నారు. రచనా వ్యాఖ్యానం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
1: ఇప్పుడు రాబోయే అతిథి కార్యక్రమం వింటారు.

కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట సందడే సందడి చిత్రంలోంది. పాడిన వారు టిప్పు సుజాత. గీత రచన సామవేదం షణ్ముఖ శర్మ. సంగీతాన్ని సమకూర్చింది కో

ఆది చిత్రానికి మల్లికార్జున్ సునీత పాడిన పాటను విన్నారు. గీత రచన చంద్రబోస్, సంగీతాన్ని సమకూర్చింది మణిశర్మ. ఇప్పుడు మల్లీశ్వరి చిత్రానికి కుమార్ సాను సునీత పాడింది. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.

ఈడియట్ చిత్రానికి ఉదిత్ నారాయణ్ కౌసల్య పాడిన పాటను విన్నారు. గీత రచన భాస్కర భట్ల, రవికుమార్ సంగీతాన్ని సమకూర్చింది చక్రి. ఇప్పుడు బంగారు బుల్లోడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడింది. గీత రచన వేటూరి సుందరరామ్మూర్తి, సంగీతాన్ని సమకూర్చింది విద్యాసాగర్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఎందరో మహానుభావులు ఒక్కరికే వందనము.
2: ఊర్మిళ, ఏమిటిది?
1: పల్లవి.
2: పల్లవా, అల్లరా?
1: నా భక్తి నీకు అల్లరిగా ఉందా బావా?
2: ఇది భక్తి కాదు, పిచ్చి.
1: భక్తి, ప్రేమ ఇవన్నీ పిచ్చే బావా.
2: సరేలే.
1: ఆనాడు త్యాగరాజు గారు రామభక్తితో పాడితే, ఈనాడు నేను ప్రేమ భక్తితో పాడుతున్నాను.
2: ఇదిగో
1: పాడతాను, పాడి తీరుతాను.

0: అశోక చక్రవర్తి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాటను విన్నారు. గీత రచన వేటూరి సుందరరామ్మూర్తి, సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకం.

గిల్లి కజ్జాలు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానక్ చిత్ర పాడిన పాటను విన్నారు. చివరిగా బాలగోపాలుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడింది.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పైషజ్యం మందరం.
0: చూడండి

0: కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట స్వాతిముత్యం చిత్రంలో ఉంది. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: మీరు విన్న ఆ పాట బావా బావమరిది చిత్రంలో ఉంది. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. చిత్ర గీత రచన వేటూరి సుందరామూర్తి. సంగీతాన్ని సమకూర్చింది రాజ్ కోటి.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

మీరు విన్న ఆ పాట ఆయనకి ఇద్దరు చిత్రంలో ఉంది. పాడినవారు మనోజ్ చిత్ర, గీత రచన భువనచంద్ర, సంగీతాన్ని సమకూర్చింది కోటి. ఇప్పుడు మేజర్ చంద్రకాంత్ చిత్రానికి ఎస్పి కేజే ఏస్తాస్ చిత్ర పాడింది, గీత రచన సంగీతం.

0: అల్లరి ప్రియుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను విన్నారు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: నాగ చిత్రానికి ఉదిత్ నారాయణ్, శ్రేయ ఘోషాల్ పాడిన పాటను విన్నారు. గీత రచన ఏఎం రత్నం, సంగీతాన్ని సమకూర్చింది విద్యాసాగర్.
1: హే.

0: సమయం 12:30 కావస్తుంది. మరి కొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: పంతులమ్మ చిత్ర నుంచి పాటలు విన్నారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది బిందు మాధురి.

0: ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఒడిశాలో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో జరిగే పలు కార్యక్రమాల్లో నరేంద్ర మోదీ పాల్గొంటారు. భారత ప్రాచీన యోగాన్ని ప్రపంచానికి పరిచయం చేసి అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రాచుర్యం కల్పించిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పశ్చిమ బెంగాల్ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ఈరోజు బెంగాల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఒడిశాలోని మయూర్గంజ్ జిల్లాలో పహాడ్పూర్ గ్రామంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 68వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం మయూర్గంజ్ జిల్లాలోని రైంగర్పూర్లో మోహన్ చరణ్ మాఘీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ 2 ఏళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యుత్, పారిశ్రామిక సదుపాయాలు, రోడ్డు కనెక్టివిటీ, తాగునీరు, ఆరోగ్యం, విద్య, పర్యాటకం, నీటిపారుదల వంటి కీలక రంగాలకు చెందిన 40,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. పశ్చిమ బెంగాల్ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు బెంగాల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రగతిలో సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం, సామాజిక సంస్కరణల ద్వారా బెంగాల్ పాత్రను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడుతూ దేశ నిర్మాణానికి సేవలందించిన డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 125వ జయంతిని స్మరించుకున్నారు. స్వాతంత్ర్య పోరాటం, విద్య, విజ్ఞాన శాస్త్రం, సాహిత్యం, సంగీతం, సినిమా, ప్రజా జీవితానికి ఆ రాష్ట్రం ఎంతో సహకారం అందించిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. సాహిత్యం, సంగీతం, కళలు, ఆధ్యాత్మికత, విజ్ఞాన శాస్త్రం, వ్యాపారం, వాణిజ్యం, సామాజిక సంస్కరణల ద్వారా దేశ చరిత్రకు ఎనలేని సహకారం అందించిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని తెలంగాణలోని సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో 1 డే కౌంట్ డౌన్ ఈవెంట్ ఈరోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, భారతదేశం విశ్వగురుగా నిలవడానికి మన సంస్కృతి, సంప్రదాయాలే కారణమని, ప్రపంచానికి మనం అందించిన అత్యంత గొప్ప అపురూపమైన కానుక యోగా అని అన్నారు. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా మాట్లాడుతూ, వేల సంవత్సరాలుగా మానవాళికి ఆరోగ్యకరమైన జీవనం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మికత, సమతుల్యతకు మార్గం చూపిన భారతదేశపు సనాతన జ్ఞాన సాంప్రదాయం యోగా అని చెప్పారు. యోగా కేవలం వ్యాయామం కాదు, అది ఒక జీవన విధానమని ఆయన తెలిపారు.
1: आज इस गौरवशाली मंच से हम सब यह दृढ़ संकल्प लें, योग को केवल एक दिन का उत्सव नहीं बल्कि अपने दैनिक जीवन का एक अनिवार्य हिस्सा बनाए. जब देश का प्रत्येक नागरिक शारीरिक और मानसिक रूप से सशक्त होगा, तभी हम एक स्वस्थ, समृद्ध और आत्मनिर्भर भारत के निर्माण में अपना अमूल्य योगदान दे सकेंगे.
0: केंद्र बोग्गु गनुल शाखा मंत्री किशन रेड्डी మాట్లాడుతూ, భారత ప్రాచీన యోగాను ప్రపంచానికి పరిచయం చేసి అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రాచుర్యం కల్పించిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మోదీ చొరవతోనే ఐక్యరాజ్యసమితి అధికారికంగా జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందని, ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమని చెప్పారు.
2: గత 7 సంవత్సరాలుగా మనము 24 అవర్స్ కౌంట్ డౌన్ కింద యోగాకు సరిగ్గా 24 గంటల ముందు మన హైదరాబాద్ లో ఈ కార్యక్రమాన్ని గత అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఇంకా భవిష్యత్తులో చాలా అద్భుతంగా మరింతగా ఈ హైదరాబాద్ జిల్లాని, హైదరాబాద్ ప్రజలను సంఘటితం చేసి వాళ్ళను కూడా భాగస్వాములు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి.
0: ఈ కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా రేపు ఘనంగా జరుగుతుంది. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఋతువృత్తంతో ఈ ఏడాది వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇది అన్ని వయసుల వారికి యోగా ప్రాముఖ్యత

0: అని తెలియజేస్తుంది. ఈ వేడుకల్లో భాగంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఉన్న 100 చారిత్రాత్మక ప్రసిద్ధి చెందిన ప్రదేశాలలో ప్రత్యేక యోగా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కాగా కోల్కతాలోని చారిత్రాత్మక రెడ్ రోడ్లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగే రాష్ట్రస్థాయి అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. సదర్లోని గ్యారిసన్ గ్రౌండ్లో ఉదయం 7:30 గంటలకు ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. అనంతరం రాష్ట్రపతి రాణి దుర్గావతి విశ్వవిద్యాలయంలో జరిగే 36వ స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. మరుసటి రోజు సోమవారం రాష్ట్రపతి కూనో నేషనల్ పార్కును సందర్శిస్తారు. సహారియా గిరిజన తెగకు చెందిన ప్రజలను, చీతా కాంట్రాక్టర్లను, పార్క్ క్షేత్రస్థాయి సిబ్బందిని కలుసుకుని వారితో ముచ్చటిస్తారు. రేపు జరిగే నీట్ యూజీ పునః పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశ విదేశాల్లోని 565 నగరాల్లో మొత్తం 22 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్షను పర్యవేక్షించేందుకు 200 లక్షల మందికి పైగా సిబ్బందిని నియమించారు. అక్రమాలను అరికెట్టేందుకు సీసీటీవీ నిఘా, బయోమెట్రిక్ వెరిఫికేషన్, జీపీఎస్ ఎస్కార్ట్ వాహనాలతో వివిధ రకాల భద్రతను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్టీఏ మాక్ డ్రిల్ చేపట్టింది. రాత్రి 8 గంటల వరకు ఈ మాక్ డ్రిల్ కొనసాగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో భారతదేశం సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే సూత్రాల ఆధారంగా అద్భుతమైన మార్పును సాధించింది. ఈ కాలంలో పేదలు, రైతులు, మహిళలు, యువత సంక్షేమం సాధికారత కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టింది. గత 12 ఏళ్లలో భారతదేశపు సాంకేతిక రంగంలో ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చింది. ఇందులో సెమీకండక్టర్ రంగం అభివృద్ధి, అంతరిక్ష స్టార్టప్ల అపారమైన వృద్ధి అత్యంత కీలకమైన మైలురాళ్లుగా నిలిచాయి. జాతీయ భద్రత, ఆర్థిక స్థితిస్థాపకత, డిజిటల్ సార్వభౌమత్వానికి పునాది అయిన సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేయడానికి 2021 డిసెంబర్లో 76,000 కోట్ల రూపాయలు వ్యయంతో ఇండియా సెమీకండక్టర్ మిషన్ ప్రారంభమైంది. మరోవైపు ఇండియా స్పేస్ పాలసీ 2023 ద్వారా అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి పూర్తి అనుమతులు లభించాయి. దీని ఫలితంగా రిజిస్టర్డ్ స్పేస్ స్టార్టప్ల సంఖ్య 2014లో కేవలం 1 ఉండగా నేడు 400 పైగా ఉన్నాయి. ప్రభుత్వం దాదాపు 8.4 బిలియన్ డాలర్లుగా ఉన్న భారతదేశ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను వచ్చే పదేళ్లలో 40 నుండి 45 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. క్రికెట్. భారత ఆఫ్ఘనిస్తాన్ టెస్టుల మధ్య జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో 3వ చివరి మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటికే 2-0 సిరీస్ను కైవసం చేసుకున్న భారత జట్టు ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు నుండి భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, సిక్కిం, మిజోరాం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళ, మాహీ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్, చండీగఢ్, ఢిల్లీ, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తర కర్ణాటకలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఒడిషా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఆ రాష్ట్రంలో జరిగే పలు కార్యక్రమాలలో ప్రధానమంత్రి పాల్గొంటారు. పశ్చిమ బెంగాల్ దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, ప్రధానమంత్రి బెంగాల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత ప్రాచీన యోగాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అంతర్జాతీయ స్థాయిలో విశేష పరిచర్యం కల్పించిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఎన్ లోహిత్ దత్తా గారు పాడిన భక్తి

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లా ఉండవల్లి గుహల వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో

0: సాంకేతికతకు మరింతగా అలవాటు పడకుండా ఉండేందుకు ఆధ్యాత్మికత, యోగా వంటివి ఉపకరిస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఉన్నాయుడు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రామ్దేవ్ బాబా యోగాను ప్రజల్లోకి తీసుకెళ్లారని, వేలాది మంది స్వచ్ఛందంగా వచ్చి రామ్దేవ్ బాబా దగ్గర యోగాలో శిక్షణ తీసుకుంటారని చంద్రబాబు పేర్కొన్నారు. ఉండవల్లి గుహల వద్ద యోగా సాధన చేయడం విశేషమని కొనియాడారు. 6-7 శతాబ్దాలకు చెందిన ఉండవల్లి గుహలకు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉందని ముఖ్యమంత్రి గుర్తు చేస్తూ,
1: యోగా ఈజ్ అవర్ ట్రెడిషన్, యోగా ఈజ్ అవర్ నాలెడ్జ్, యోగా మెడిటేషన్ ఈజ్ హెరిటేజ్. ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ షుడ్ ఫాలో స్పిరిచువాలిటీ. ఇట్ విల్ కంట్రోల్ యువర్ మైండ్, బాడీ, ఆర్గన్స్, ప్రాపర్ థింకింగ్, ప్రాపర్ హ్యాపీనెస్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఐఎమ్ అప్రిషియేటింగ్ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్. ఫస్ట్ టైం నాట్ ఓన్లీ ఈజ్ ఫాలోయింగ్ యోగా, ఈ కన్విన్స్డ్ యునైటెడ్ నేషన్స్ టు మేక్ ఇట్ యాజ్ ఎ ఈవెంట్, యోగా ఇంటర్నేషనల్ డే. టుడే 190 కంట్రీస్ ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్ యోగా. దట్ ఈజ్ అవర్ గిఫ్ట్.
0: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విష్ణు కళాశాలలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఈరోజు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ,
2: మోడీ గారు బాధ్యతలు స్వీకరించాక ఏదైతే భారతదేశం యొక్క ప్రాచీన సంపద, భారతదేశం యొక్క జీవన వైవిధ్యం అయినటువంటి యోగాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనేటువంటి ఒక ఆలోచన నరేంద్ర మోడీ గారు చేశారు. ఇవాళ భారతదేశం యొక్క జీవన వైవిధ్యం అయినటువంటి యోగా ఏదైతే ఉందో ప్రపంచంలో 200 దేశాలకు పైగా ఇవాళ యోగాని అభ్యసిస్తున్నాయనేటువంటి విషయం తెలుసుకుని మనంతా కూడా గర్వపడాలి భారతీయులుగా.
0: రాష్ట్రాన్ని వ్యర్థరహితంగా పూర్తిస్థాయి స్వచ్ఛాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు సంఘీభావం తెలుపుతూ పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొని వీధుల్లోని చెత్తను తొలగించారు. అనంతరం అధికారులు ప్రజలతో కలిసి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట వ్యాప్తంగా పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించి పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ తొలి విడత నిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు పల్నాడు జిల్లా లింగంగుంటలో విడుదల చేయనున్నారని మంత్రి తెలిపారు. ఒక్కో రైతు ఖాతాలో 7,000 రూపాయల చొప్పున 46 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో 3,125 కోట్ల రూపాయలు జమ కానున్నాయి అని మంత్రి వివరించారు. పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం 782.55 కోట్లు విడుదల చేయగా రాష్ట ప్రభుత్వం 2,342.92 కోట్లు విడుదల చేయనుందని అచ్చెన్నాయుడు వివరించారు. రాష్టంలో నూతన టెక్స్టైల్ పాలసీ ద్వారా సుమారు 2 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నామని రాష్ట చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవితా చెప్పారు. అమరావతిలోని సచివాలయంలో ఈరోజు ఆమె విలేకరులతో మాట్లాడుతూ, రాష్టంలో టెక్స్టైల్ పాలసీని తీసుకువచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వందే అని అన్నారు. గడిచిన 2 ఏళ్లలో చేనేత కార్మికులకు 250 కోట్ల రూపాయల విలువైన రాయితీలను ఇచ్చామని మంత్రి చెప్పారు. చేనేత వస్తాల అమ్మకాలను ఎప్పటికప్పుడు మార్కెటింగ్ చేసే అవకాశాలు కల్పించామని పేర్కొన్నారు. మంగళగిరిలో 22 కోట్ల రూపాయలతో మెగా క్లస్టర్ మంజూరు అయిందని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్టంలో ఔషధ నియంత్రణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. విజయవాడలో ఔషధ నియంత్రణ భవన్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని, ప్రజలంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడే రాష్టం ఆర్థికంగా పరిపుష్టి సాధించడం సాధ్యపడుతుందని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిణీ చేసే మందుల నాణ్యత నిర్ధారణ పరీక్షలకు రాష్టస్థాయి ల్యాబ్లో స్థానికంగా పరీక్షలకు వీలవుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొంటూ,

0: అధికారికంగా పనులు నిర్వహించడానికి శాశ్వత బ్రేటరీని కూడా ఏర్పాటు చేసుకున్న సందర్భంగా దాన్ని ప్రారంభించుకుంటున్న సందర్భం కూడా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో గత 2 సంవత్సరాల్లో 14.3 కోట్ల నిధులు మంజూరు చేసి వాళ్ళ భవన నిర్మాణం పూర్తి చేశారు. ప్రజల ప్రాణాలని సంరక్షించే బాధ్యత డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కి ఉంది. ఎందుకంటే నాణ్యమైన మందులు లేకపోతే దాని ప్రభావం ఆరోగ్యం మీద పడుతుంది. అదేవిధంగా నిబంధనలకు లోబడి మందుల పంపిణీ జరగకపోయినా, మార్కెట్ లో లభ్యత లేకపోయినా దాని దుష్పరిణామాలు కూడా ఉంటాయన్న విషయం కూడా మనందరికి తెలిసిందే.
1: రేపు జరిగే నీట్ పునఃపరీక్ష నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:15 వరకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష ప్రశ్న పత్రాల సురక్షిత రవాణా కోసం భారత వైమానిక దళానికి చెందిన విమానాలు, హెలికాప్టర్లను NTA వినియోగించనుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ, NTA, రక్షణ శాఖ అధికారుల మధ్య పలుమార్లు సమావేశాలు జరిగాయి. పరీక్ష నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఉండేందుకు ఈ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6:30 వరకు మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామీణ ప్రాంతాల్లోని మారుమూల రైతులకు ప్రయోజనం చేకూరుస్తున్నాయి. ప్రధానమంత్రి భారతీయ జన్ ఉర్వరక్ పరియోజన పథకంలో దేశంలో ఎరువులు విక్రయించే అన్ని కంపెనీలు తమ సబ్సిడీ ఎరువులను భారత్ అనే ఒకే బ్రాండ్ పేరుతో విక్రయిస్తారు. తిరుపతి జిల్లా కాళహస్తి నియోజకవర్గంలోని సుబ్బనాయుడు కండ్రిక గ్రామంలో క్షేత్రస్థాయిలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద రైతుల కోసం ఫ్రెండ్లీ యాప్ ద్వారా ఎకరాకు 3 బస్తాల యూరియాను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోంది. భారతీయ జన్ ఉర్వరక్ పరియోజన గురించి తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వివరిస్తూ,
2: ఏపీ ఎయిమ్స్ యాప్ అనే దాని ద్వారా రైతులకి యూరియా అండ్ DAP ఈ 2 ఎరువుల్ని ఈ యాప్ ద్వారా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఒక ఎకరాకి 3 బస్తాల చొప్పున 3 విడతల్లో ఈ యూరియా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఏ రైతులు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ యాప్ లో మా పేర్లు కనిపించట్లేదు, అలాంటి ఎక్కడ కూడా లేదు. ఈ పేరు కనపడకపోయినా మళ్ళీ పేరు యాడ్ చేసి రైతులకు ఇచ్చేటువంటి విధానాన్ని తీసుకురావడం జరిగింది. గతంలో ఒకరే వచ్చి 20-30 బస్తాలు అట్లా తీసుకుపోయేటువంటి విధానం ఉంది. ఇప్పుడు అలా కాకుండా ఒక రైతుకి 8 ఎకరాలు ఉంటాయి, 8 ఎకరాలకి అతని పేరు మీదే ఇచ్చేటువంటి విధానం అన్నమాట ఇది.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గుంటూరు జిల్లా ఉండవల్లి గుహల వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాష్ట్రంలో టెక్స్టైల్ పాలసీ ద్వారా సుమారు 2 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నామని మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. రాష్ట్రంలో ఔషధ నియంత్రణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: వన్ 2.2 MHz పై వింటున్నారు ఆకాశవాణి FM.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన్ మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడువులో తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
4: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
5: ఆ చిహ్నం లేకపోతేనో?
4: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
6: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా పోషకాహార ప్రాముఖ్యత గురించి డాక్టర్ జి సుష్మా గారితో పరిచయ కార్యక్రమం ఇప్పుడు వింటారు.
7: ఈ మధ్యకాలంలో మనం తరచుగా చూస్తున్నాం ఎవరిని చూసినా పోషకాహార లోపమని. అసలు ఆరోగ్యానికి ఎటువంటి పోషకాహారం తీసుకోవాలి, అసలు పోషకాహారం అంటే ఏమిటి, ఈ వివరాలన్నీ మన స్టూడియోస్కి వచ్చున్నారు ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ గుమ్మా లీలా సుష్మ గారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
8: నమస్తే అండి.
7: పోషకాహారం అంటే ఏంటి?
8: శరీరం ఆరోగ్యకరంగా ఉండటానికి పోషకాలు ముఖ్యమైనవి 5 రకాలుగా చెప్పుకోవచ్చు. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, ఇవన్నీ కూడా సమతుల్యంగా తీసుకోవడాన్ని సమతుల్య ఆహారం లేదా బ్యాలెన్స్డ్ డైట్ అని చెప్పవచ్చు. ముడి సరుకులు వీలైనంత వరకు సేంద్రియ పద్ధతులు అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా పెంచబడినవి అయ్యి ఆరోగ్యకరమైన పరిసరాల్లో వండినవి అయితే ఇంకా ఎక్కువ పోషకాలు లభిస్తాయి.
7: అసలు 5 రకాల ముఖ్య పోషకాలు అంటే ఏమిటో వివరిస్తారా?
8: వీటిని మన చేతికి ఉన్న 5 వేళ్లగా వివరించుకోవచ్చు. మొదటిది కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, రెండవది ప్రోటీన్ అంటే మాంసకృత్తులు, మూడవది ఫ్యాట్స్ అంటే మంచి కొవ్వు పదార్థాలు. ఈ మూడిటిని కలిపి మ్యాక్రోన్యూట్రియంట్స్గా చెప్పుకోవచ్చు. నాలుగవది విటమిన్స్, 5వది మినరల్స్. ఈ రెండిటిని కలిపి మైక్రోన్యూట్రియంట్స్గా చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా శరీరానికి సరిపడా సమపాళ్లలో ఉంటేనే దానినే బ్యాలెన్స్డ్ డైట్, సమతుల్య ఆహారం అని చెప్పవచ్చు. సమతుల్య ఆహారం తీసుకోవడం వలన అన్ని పోషకాలు లభించి రోగనిరోధక శక్తి పెరిగి తద్వారంగా ఆరోగ్యంగా జీవించవచ్చు.
7: మనం తరచుగా వింటుంటాం ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, ఇవి తీసుకోవడం వల్ల బరువు పెరిగిపోతారని. ఇప్పుడు అందులో చిన్నపిల్లలు, ముఖ్యంగా యువతలో ఈ కార్బోహైడ్రేట్స్ లోపం అనేది కనిపిస్తుంది. ఎవరిని చూసినా అసలు అవి తింటే బరువు పెరిగిపోతా ఉంటారు, అసలు ఇది ఎంతవరకు నిజం అంటారు?
8: కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, ఇవే మానవ శరీరానికి ప్రధాన పోషకాలు. ఒక బండికి పెట్రోల్ ఎలాంటిదో మానవ శరీరానికి కార్బోహైడ్రేట్స్ కూడా అంతే అవసరం. కానీ వీటిని గురించి భయపడటం చాలా బాధాకరం. అన్నం, ఇడ్లీ, దోశ ఇవన్నీ తినొచ్చా, మరి బరువు ఎలా తగ్గుతామని సరైన అవగాహన లేక భయపడుతున్నారు. శరీరానికి శక్తిని ఇచ్చే ఇంధనమే ఈ పిండి పదార్థాలు. మనిషి శరీరంలో జరిగే ఎన్నో ప్రధానమైన పనులకు ఇవి అవసరం. ముఖ్యంగా జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఇవి మన శరీరంలో జన్యుపరమైన సమాచారాన్ని అందించడానికి ఎంతో అవసరమైనవి. ఇవి ఇంకా హార్మోన్ల యొక్క ఉత్పత్తికి కూడా ఈ పిండి పదార్థాలు అనేవి కావాలి. ప్రేగుల యొక్క కదలికలను సరిగ్గా ఉంచి మలినాలను బయటకి పంపి మలబద్ధకం కూడా లేకుండా చేస్తాయి. వీటిలో గల యాంటీ ఆక్సిడెంట్స్ కణాలను నాశనం చేయకుండా కాపాడతాయి. ప్రతి మానవ శరీరంలో కూడా ఆక్సిడేషన్ అనే ఒక ప్రక్రియ జరుగుతూ ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ అనేవి విడుదలయ్యి మన శరీర కణాలను అవి నాశనం చేసి రకరకాల అనారోగ్యాలకి మనం గురవటం జరుగుతూ ఉంటుంది. కనుక ఈ పిండి పదార్థాలు తీసుకోవడం వలన ఈ అనారోగ్యాలకు దారి తీయకుండా కాపాడే యాంటీ ఆక్సిడేషన్ అనే ప్రాసెస్ జరగడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. వీటితో పాటుగా ఎముకలు గట్టిగా బలంగా ఉండేందుకు కావలసిన కాల్షియం, ఫాస్ఫరస్ వంటివి శరీరంలోకి ఇంకడానికి కూడా ఇవి కావాలి. అన్నిటికన్నా ముఖ్యంగా చెడు కొవ్వులు కరిగేందుకు, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండేందుకు పిండి పదార్థాలు ఎంతో అవసరం. ముఖ్యంగా మీరు అడిగినట్లు బరువు తగ్గడానికి చూసేవాళ్ళు కూడా వీటిని తప్పకుండా తీసుకోవాలి. లేదంటే ఫ్యాట్స్ యొక్క మెటబాలిజం అంటే ఫ్యాట్స్ కరిగి వాటిని శరీరానికి కావలసిన శక్తిగా మార్చుకునేందుకు సాధ్యపడదు. కనుక కార్బోహైడ్రేట్స్ అనేవి తప్పనిసరి. కానీ మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే కార్బోహైడ్రేట్స్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి సింపుల్ కార్బోహైడ్రేట్స్, అంటే ఇవి తీసుకోవడం వలన మన రక్తంలోకి గ్లూకోజ్ అనేది త్వరగా విడుదలవుతుంది. రెండవది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఇవి పీచుతో కూడినవని చెప్పాలి. ఇవి తీసుకోవడం వలన గ్లూకోజ్ అనేది రక్తంలోకి నిదానంగా విడుదలవుతుంది, కనుక బరువు పెరిగే అవకాశాలు చాలా వరకు తక్కువగా ఉంటాయి. ఇవి వచ్చి మనకి దంపుడు బియ్యం, పొట్టుతో కూడిన ధాన్యాలు, ముఖ్యంగా చిరుధాన్యాలు అంటే రాగులు, జొన్నలు, సజ్జలు, పొట్టుతో కూడిన గోధుమల్లో లభిస్తాయి.
7: అంటే ఇప్పుడు పీచు పదార్థంతో కూడిన పిండి పదార్థాలు వీటిల్లో ఉంటాయి అన్నమాట.
8: అవునండి, ఇవి తీసుకోవడం వలన ఎటువంటి అనారోగ్యాలకి గురి అవ్వటం జరగదు. ఇంకా మంచి విధంగా అంటే ఆరోగ్యకరంగా బరువు తగ్గడం అనేది సాధ్యపడుతుంది.
7: అలాగే ఇప్పుడు ప్రోటీన్స్ అంటే మాంసకృతులు, వీటి వల్ల మన శరీరానికి అసలు ఉపయోగం ఏంటి?
8: ప్రోటీన్స్ ని మన శరీరానికి బిల్డింగ్ బ్లాక్స్ అని చెప్పుకోవచ్చు. శరీరంలో కణాలు అంటే మన సెల్స్ మరియు కణజాలాలు అంటే టిష్యూస్ కూడా సరిగ్గా పనిచేయడానికి ఈ మాంసకృతులు అనేవి ఎంతో అవసరం. ముఖ్యంగా మన శరీరంలో జరిగే అనేక రకాల రిపేర్ ప్రాసెస్లకి ఈ మాంసకృతులు అనేవి ఎంతగానో అవసరం. జుట్టు, ఎముకలు, గోళ్ళు, నోటిలోని పళ్ళు ఇవన్నీ కూడా గట్టిగా ఉండటానికి, మనకి జుట్టు రాలిపోతున్నా, గోళ్ళు ఊడిపోతున్నా తిరిగి కొత్తవి ఉత్పత్తి అవ్వటానికి ఈ మాంసకృతులు అన్నవి మన ఆహారంలో లేకపోతే అది జరగదు.
7: పిల్లలు ఎవరిని చూసినా ఇవాళ రోజుల్లో మాకు జుట్టు ఊడిపోతుందండి, జుట్టు బాగా రాలిపోతుంది అంటారు. అంటే వాళ్ళలో ఏంటంటే ఫిజికల్గా లోపల వాళ్ళ ఇన్ బాడీలో ఉన్నది ఏంటంటే మాంసకృతులు లోపించడం వల్ల వాళ్ళకి జుట్టు రాలిపోవటం సమస్య.
8: దీనితో పాటుగా పిల్లలు ముఖ్యంగా ఎదుగుదల వయసులో ఉంటారు కాబట్టి వారి ఎదుగుదలకు ఈ మాంసకృతులు అనేది ఎంతగానో ఉపయోగపడతాయి. కండరాలు బలంగా ఉండి రోగ నిరోధక శక్తి పెంపొందించడానికి అవసరమైన యాంటీబాడీస్ అనే వాటిని ఉత్పత్తి చేయడానికి కూడా ఈ మాంసకృతులు ఎంతగానో అవసరమవుతాయి. ప్రోటీన్లో అమైనో యాసిడ్స్ అనేవి ఉంటాయి. మానవ శరీరం పనితీరుకి 22 అమైనో యాసిడ్లు అవసరం. వీటిలో కేవలం 13 రకాలు మాత్రమే శరీరంలో ఉత్పత్తి అవుతాయి, మిగతా 9 కూడా ఆహారం నుండి మనకి రావాలి. ఇవి వచ్చి మనకి మాంసాహారంలో ఇంకా కోడిగుడ్డులో లభిస్తాయి. వీటిని కంప్లీట్ ప్రోటీన్ అని చెప్పవచ్చు. కానీ శాకాహారులైతే కంప్లీట్ ప్రోటీన్ కోసం సీరియల్ పల్స్ కాంబినేషన్లో తీసుకోవాలి. అంటే ఒక పిండి పదార్థం ఒక పప్పుని జత చేసి, ఇది మనం అన్నం పప్పు ఇడ్లీ దోశని సాంబార్తో తీసుకోవచ్చు, చపాతీని పప్పుతో తీసుకోవడం, ఇలా చేయటం వలన శాకాహారులకి కూడా కంప్లీట్ ప్రోటీన్ అంటే ఈ మాంసకృతులు సరిగ్గా సమపాళ్లలో అందటం అన్నది జరుగుతుంది. ICMR అంటే మన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారంగా ప్రతిరోజు మగవారు 60 గ్రాములు, ఆడవాళ్లు 55 గ్రాములు మాంసకృతులను తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలి.
7: అంటే ఇప్పుడు ఇందువల్ల ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే శరీరంలో మనకి మాంసకృతుల లోపం అనేది లేకుండాను వాళ్ళ శరీరానికి కావాల్సిన అంటే ఏ వయసు వారికి కావాల్సిన వారికి ఆ విధంగా శరీర ఎదుగుదలకు కూడా తోడ్పడుతుంది. అలాగే డాక్టర్ గారు, మరి ఈ రోజుల్లో సాధారణంగా మనం వింటూనే ఉంటున్నాం ఎవరిని చూసినా ఫ్యాట్ ఫ్యాట్ అని, ఏదైనా తినమంటే అమ్మో అది ఫ్యాటు నాకు వద్దు దాలో ఫ్యాట్ ఉంది ఇలా వింటున్నాం. అసలు ఈ కొవ్వు పదార్థాలు తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉన్నదంటారా?
8: ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఫ్యాట్స్ కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టు మ్యాక్రోన్యూట్రియంట్స్లోని భాగమే. ఫ్యాట్స్ లేని డైట్ చేయటం వలన ఆరోగ్యం చెడిపోవటం తప్ప వేరేమీ ఉండదు. శరీరంలోని ముఖ్య భాగాలు అంటే మన మెదడు, గుండె, కాలేయం చుట్టూ కూడా కొవ్వు ఇంకా నీరు ఉంటాయి. చర్మానికి కింద భాగంలో ఫ్యాట్స్ ఉండటం వలన మన శరీర యొక్క ఉష్ణోగ్రతను కూడా అదుపులో ఉంచడానికి ఇవి ఎంతగానో సహాయపడతాయి. జాయింట్స్ మధ్యలో కూడా ఈ ఫ్యాట్ ఉండటం వలన వాటి తేలిక కదలికలకు కూడా ఇవి ప్రధాన పాత్రను పోషిస్తాయి.
7: అంటే ఇప్పుడు మనం వింటూ ఉంటాం చాలా మంది 40 ఏళ్ళు దాటంగానే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయని, మోచేతులు నొప్పులు వస్తున్నాయని అంటారు. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఈ ఫ్యాట్ పదార్థం లేకపోవటం వల్ల వాళ్ళలో ఆ నొప్పులు వస్తున్నాయంట.
8: నెయ్యి ఇటువంటివి వాడటానికి, ముఖ్యంగా మనకి నూనె, నువ్వులు, పల్లీల నుంచి కూడా సహజకరంగా ఈ కొవ్వు అనేది మనకి రావటం వలన అది శరీరానికి ఎంతో మంచి చేస్తుందండి. చెడు ఫ్యాట్స్ అనేవేవో కూడా నేను చెప్తాను. ముఖ్యంగా మన శరీరానికి కావలసిన విటమిన్ ఏ డి ఈ కేలు శరీరంలోకి ఇంకడానికి కూడా ఈ ఫ్యాట్స్ అనేవి అవసరం. ఎందుకంటే వీటిని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అని చెప్తాం. కొవ్వు కరిగేందుకు కూడా మంచి కొవ్వు పదార్థాలు అనేవి అవసరం. ఎందుకంటే ప్రతి శరీరానికి ఒక మెటబాలిక్ రేట్ అనేది ఉంటుంది, దానిని పెంచడానికి ఇవి ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఆ మెటబాలిక్ రేట్ పెరిగితేనే ఫ్యాట్స్ అనేవి త్వరగా కరిగి బరువు తగ్గడానికి కూడా సాధ్యపడుతుంది. శారీరక వ్యాయామాన్ని బట్టి ప్రతిరోజు 20 నుండి 40 గ్రాముల ఫ్యాట్స్ ను తీసుకోవచ్చు. తీసుకోకూడనివి వచ్చి ఎక్కువగా ట్రాన్స్ ఫ్యాట్స్, ఇంకా సాచురేటెడ్ ఫ్యాట్స్. ఇవి ట్రాన్స్ ఫ్యాట్స్ ని ముఖ్యంగా మ్యాన్ మేడ్ ఫ్యాట్స్ అని చెప్పుకోవచ్చు. ఇవి మనకి ఎక్కువగా జంక్ ఫుడ్ అంటే బేకరీ పదార్థాలు, మైదా, రిఫైన్డ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే మనకి ఎక్కువగా ఈ మైదా లాంటివి వాటిల్లో ఉంటాయి. ఇవి చెడు ఫ్యాట్స్ అండి, ఇవి తీసుకోకూడదు. మంచి ఫ్యాట్స్ వచ్చి వెజిటేబుల్ నూనెలు, నెయ్యి, గుడ్డు, చేప, పాలు మరియు పెరుగులోని మేగడ, పల్లీలు, నువ్వులు, నట్స్, వీటన్నిటి నుంచి కూడా మన శరీరానికి ఎంతో అవసరమైన మంచి ఫ్యాట్స్ లభించే ఆహార పదార్థాలు.
7: వివరం తెలియక ఇప్పుడు ఏంటంటే ఎవరిని కదిపిన పిల్లలు ఇది వేసుకోండి అంటే నెయ్యి అసలు ఈ రోజు
8: పిల్లలకి కూడా పెట్టడానికి భయపడతారు. నెయ్యిని పెట్టడానికి భయపడతారు, కోడిగుడ్డులోని పచ్చ సొన పెట్టడానికి కూడా భయపడతారండి. అదే పెద్దలు కేఎఫ్సికి వాటికి తీసుకెళ్లి ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి చెడు పదార్థాలను పెట్టడానికి మటుకు ఆలోచించు.
7: జంక్ ఫుడ్ బాగా అలవాటు అయిపోయింది, దాంతో ఆ జంక్ ఫుడ్ కి అలవాటు పడిపోయి ఏది వేసుకోమన్నా అమ్మో నెయ్యి వద్దు మాకు ఫ్యాట్ అంటారు. ఏంటంటే అసలు తీసుకోవాల్సిన పదార్థాలు తీసుకోవాలి, తీసుకుంటేనే దాని ద్వారా ఆరోగ్యం బాగుంటుంది. చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అలాగే మైక్రో న్యూట్రియంట్స్ అంటే ఏంటి?
8: విటమిన్స్ మరియు మినరల్స్ ను మైక్రో న్యూట్రియంట్స్ గా చెప్పుకుంటాం. వీటి వలన శరీరానికి ఎటువంటి క్యాలరీలు అందవు, కానీ ఆరోగ్యపరంగా చాలా ప్రాముఖ్యతను వహిస్తాయి. విటమిన్ డి, విటమిన్ కే మాత్రమే మన శరీరంలో ఉత్పత్తి అవుతాయి, మిగతావన్నీ కూడా ఆహారం నుండి రావాలి. ఇవి కావాల్సినంత మోతాదులో మాత్రమే శరీరానికి అందాలి. చాలా మంది ఊరికే బలం కోసం అని మల్టీవిటమిన్ బిళ్ళలు మింగడం మనం గమనించవచ్చు, కానీ వీటి మోతాదు శరీరంలో మితిమీరితే చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి అన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా విటమిన్ ఏ డి ఈ కే వీటిని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ గా చెప్పుకోవచ్చు. ఈ బిళ్ళలు వాడేటప్పుడు తప్పకుండా వైద్యుల సూచనల మేరకు మాత్రమే వాడాలి, లేదంటే ఇవి కొవ్వు కణాల్లో పేరుకుపోయి అనేక అనారోగ్య అనర్థాలకు దారితీస్తాయి.
7: కేవలం వైద్యుల సలహా మేరకు మాత్రమే వాడాలి?
8: అవునండి, లేదంటే చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. వీటిల్లో విటమిన్ బి సిని మటుకు వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ గా చెప్పుకోవచ్చు. మానవ శరీరంలో 90% మినరల్స్ గా క్లోరిన్ మరియు మెగ్నీషియం అని చెప్పాలి. వీటిలో ముఖ్య పాత్రను పోషించేవంటే కాల్షియం, ఫాస్ఫరస్, ఈ రెండు కూడా మన ఎముకలను బలంగా ఉంచేందుకు ఉపయోగపడతాయి. ఐరన్ రక్త కణాల ఉత్పత్తి కొరకు ఉపయోగపడుతుంది. పొటాషియం ఇంకా సోడియం మన రక్తపోటును అంటే బీపీని అదుపులో ఉంచేందుకు ఉపయోగపడతాయి. రకరకాల రంగుల్లో లభించే కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు తీసుకుంటే శరీరానికి కావలసిన విటమిన్స్, మినరల్స్ సరిగ్గా లభిస్తాయి.
7: అలాగే రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆహార పదార్థాల గురించి చెప్తారా?
8: విటమిన్ సి దీనిలో ప్రధాన పాత్రను పోషిస్తుందని చెప్పాలి. ICMR ప్రకారంగా ప్రతిరోజు 40 మిల్లీగ్రాముల వరకు విటమిన్ సిని తీసుకోవాలి. ఈ విటమిన్ సి ఎక్కువగా పులుపు ఉన్న పళ్ళలో లభిస్తుంది. పిల్లలకు ఇవి పెడితే జలుబు చేస్తుంది అన్న అపోహతో చాలా మంది పెట్టరు, కానీ ఈ విటమిన్ సి లభిస్తేనే రోగ నిరోధక శక్తి పెరిగి తరచూ జలుబు, జ్వరాలు వంటివి రాకుండా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి వలన యాంటీ ఆక్సిడెంట్స్ ఉత్పత్తి అవటం వలన ఊపిరితిత్తులు మరియు గుండెలోని కణాలు కూడా ఆరోగ్యకరంగా ఉంచేలాగా ఇది తోడ్పడుతుంది. ఇవి లభించేది మనకి నిమ్మజాతి పళ్ళు అంటే కమల, నిమ్మకాయ, బత్తాయి, జామకాయ, టమాటా, ఉసిరికాయ, పైనాపిల్, ఆకుకూరలు, నల్ల ఎండు ద్రాక్ష అంటే కిస్మిస్ అని చెప్పవచ్చు, కివీ పండు, క్యాప్సికం, క్యాలీఫ్లవర్, బ్రోకొలి, బొప్పాయి, మామిడికాయ వంటి ఆహార పదార్థాల్లో ఈ విటమిన్ సి అనేది అధికంగా ఉంటుందండి. రోగ నిరోధక శక్తితో పాటుగా ఇతర ఉపయోగాలు కూడా చాలా ఉంటాయి. దీనివలన కొల్లాజన్ యొక్క ఉత్పత్తికి తోడ్పడటం వలన మన చర్మం కూడా ఆరోగ్యకరంగా ఇంకా యవ్వనంగా ఉండేలాగా చేస్తుంది. ముఖ్యంగా
7: శరీరం మీద మెరుపుని
8: నిగారింపుగా ఉండేలాగా ఇది చేస్తుంది. ముఖ్యంగా మహిళలు రక్తహీనతతో బాధపడే వాళ్ళు ఐరన్ టాబ్లెట్స్ వేసుకోవటం మనం గమనించవచ్చు. ఇవి వేసుకునేవారు విటమిన్ సి తగు మోతాదులో ఉండేలాగా చూసుకుంటేనే ఈ ఐరన్ అనేది బిళ్ళల రూపంలో తీసుకున్న ఇంజెక్షన్స్ చేసుకుంటున్నా కూడా శరీరంలోకి సరిగ్గా ఇంకటం అన్నది జరుగుతుంది. ఇంకా దీనిలో ఫ్రీ రాడికల్స్ను అంతం చేసే శక్తి కూడా ఉండటం వలన క్యాన్సర్ కణాలను చంపే శక్తి, ఇంకా క్యాన్సర్ను నివారించేందుకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. విటమిన్ సి అండి.
7: అలాగే ఎముకలు దృఢంగా ఉండేందుకు ఉపయోగపడే ఆహార పదార్థాల గురించి ఇంకా చెప్తారా?
8: ఎముకలలో ఎక్కువ శాతంగా ఉండే మినరల్ కాల్షియం అని చెప్పాలి. కాల్షియం ఎముకలను దృఢంగా ఉంచేందుకు, ఇంకా జాయింట్స్, మన నోటిలోని పళ్ళు కూడా ఆరోగ్యకరంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. ICMR ప్రకారంగా ప్రతిరోజు 500 నుండి 600 mg మిల్లీగ్రాముల కాల్షియం తీసుకోవచ్చు. ఇవి దొరికే ఆహార పదార్థాలంటే మనకి పాలు మరియు పాల పదార్థాలు, అంటే పాలు, పెరుగు, మజ్జిగ.

0: నెయ్యి కానీ, బీన్స్, రాజ్మా, సోయా బీన్స్, ఆకుకూరలు, రాగులు, నువ్వులు, ఆవాలు, బాదం పప్పులు, బ్రొకొలి, ఇంకా బెండకాయ అని చెప్పవచ్చు. ముఖ్యంగా 30 ఏళ్ళు పైబడిన తర్వాత క్రమంగా మన ఎముకల నుండి కాల్షియం బయటికి పోయి బోలుగా అయిపోతాం మనం గమనించవచ్చు. అందుకే 40 ఏళ్ళు పైబడిన స్త్రీలలో ఆస్టియోపోరోసిస్ అనే ఒక వ్యాధి తరచుగా మనం వింటూ ఉండటం జరుగుతుంది. వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకొని అవసరమైతే కాల్షియం బిళ్ళలను వేసుకోవాలి. కాల్షియం శరీరంలోకి ఇంకడానికి విటమిన్ డి ఎంతో అవసరం. ఇది మనకి సూర్యరశ్మి సన్లైట్లో లభిస్తుంది. కోడిగుడ్డు ముఖ్యంగా లోపల పచ్చసొనలో ఉంటుంది. పుట్టగొడుగులు ఇంకా చేపలో కూడా ఈ విటమిన్ డి అనేది లభిస్తుంది.
1: అలాగే డాక్టర్ గారు, మరి ఇందాక మీరు చెప్పారు మనకి తరచుగా మహిళల్లో రక్తహీనత కనపడుతోంది అని, మరి అసలు ఇది అరికట్టడానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి?
0: హిమోగ్లోబిన్లో గల రెడ్ బ్లడ్ సెల్స్ అంటే మన ఎరుపు రంగులో ఉండే రక్త కణాల యొక్క ఉత్పత్తి కోసం ఐరన్ ఎంతో అవసరం. కనుక రక్తహీనతను అరికట్టేందుకు ఐరన్ శాతం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు అంటే మాంసాహారంలో ఎక్కువగా ఉంటుంది, ముఖ్యంగా లివర్ భాగంలో ఉంటుంది. అలాగే శాకాహారులైతే ఆకుకూరలు, ముఖ్యంగా పాలకూరలో ఎక్కువగా ఉంటుంది ఐరన్ శాతం. పొట్టుతో ఉన్న ధాన్యాలు, ఇందాక చెప్పుకున్నట్టు అన్ని చిరుధాన్యాలు, రాగులు, జొన్నలు, సజ్జలు, నట్స్, స్ప్రౌట్స్ అంటే మన మొలకలు, మొలకలు ఎత్తిన పెసలు అవ్వచ్చు, శనగలు, అలసందలు, సోయా బీన్స్, రాజ్మా గింజలు, ఏవైనా సరే మొలకలు, ఇంకా బెల్లం, బీన్స్, పిస్తా పప్పులు, ఎండు ద్రాక్ష, ఖర్జూరంలో కూడా ఐరన్ శాతం అనేది అధికంగా ఉంటుంది. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడే మహిళలు ఈ ఐరన్ శాతం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటున్నప్పుడు ఇంకొక చిన్న విషయం గమనించాల్సింది, విటమిన్ సి కూడా ఉండేటట్టుగా తీసుకుంటే, అంటే ఉదాహరణకి ఒక కప్పు స్ప్రౌట్స్ అంటే మొలకలు మీరు తీసుకునేటట్టయితే దానిపైన ఒక అర నిమ్మచెక్క పిండి తీసుకోవటం వలన ఈ ఐరన్ అనేది శరీరంలోకి సరిగ్గా ఇంకడానికి ఉపయోగపడుతుంది.
1: అంటే ఐరన్తో పాటు ఇటు
0: విటమిన్ సి కూడా వస్తుంది. ఇది కరెక్ట్గా ఇంకటం అన్నది జరుగుతుంది, సరిగ్గా ఇంకుతుంది.
1: చాలా చక్కగా చెప్పారండి. అట్లాగే చివరిగా డాక్టర్ గారు, అసలు పోషకాహారంతో పాటు ఆరోగ్యకరంగా, అంటే ఆరోగ్యకరంగా జీవించడానికి పాటించాల్సిన జాగ్రత్తల గురించి చెప్తారా?
0: పోషకాహారంతో పాటుగా పాటించాల్సిన మరికొన్ని జాగ్రత్తలు, శరీరానికి సరిపడా నీళ్ళు అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. మానవ శరీరంలో దాదాపుగా 70% నీటితోనే నిండి ఉంటుంది. క్యాలరీలు కరిగించేందుకు, అంటే బరువు తగ్గేయాలి అని అనుకునేవాళ్ళు, ఇంకా మలినాలను బయటకి పంపేందుకు కూడా ఈ నీళ్ళు అన్నది ఎంతగానో అవసరం. ఇంకా సమయ పాలన, ఎంత హడావుడిలో ఉన్నా సమయానికి ఆహారం తీసుకోవడం అన్నది ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి. దీని వలన కూడా చాలా వరకు అధిక బరువు సమస్యను కూడా మనం అరికట్టడం అనేది జరగచ్చు.
1: అంటే టైం ప్రకారం తినాలి,
0: తినాలి
1: అది ముఖ్యంగా.
0: ఇంకా ప్రతి 2-3 గంటలకి కూడా ఏదో ఒకటి తీసుకోవడం వలన మనం అతిగా తినటం అన్నది తగ్గించడం కూడా జరుగుతుందండి. దీని వలన ఎక్కువ క్యాలరీలు కొంచెం కొంచెంగా
1: తీసుకుంటే కనుక ఆహారం వాళ్ళకి
0: ఎక్కువగా క్యాలరీలు అన్ని
1: రాకుండా
0: ఉంటుంది, క్యాలరీలు ఎక్కువ చేరుకోకుండా ఉంటుంది, అది ఎక్కువ ఫ్యాట్స్ రూపంలో కూడా అవ్వకుండా ఉంటుంది. ఇంకా ఇందాక చెప్పుకున్నట్టు ముఖ్యంగా ఈ జంక్ ఫుడ్ అనేది వీలైనంత మటుకు తీసుకోకుండా ఇంటి ఆహారాన్ని తినటానికి ప్రయత్నించాలి. ప్రతిరోజు 30 నుండి 40 నిమిషాల వరకు, కనీసం వారానికి 5 రోజులైనా సరే శారీరక వ్యాయామం అనేది కూడా ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి. ప్రతిరోజు 6 నుండి 7 గంటల వరకు ప్రశాంతమైన నిద్ర, ఇంకా ముఖ్యంగా మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అంటే మన ప్రాణాయామ లాంటివి కూడా రోజు చేయటం అన్నది అలవాటు చేసుకోవడం వలన మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. మానసిక ఒత్తిడి అనేది కూడా అధిక బరువుకి ఒక ప్రధానమైన కారణం అండి. చిన్న పిల్లలకి కూడా చైల్డ్హుడ్ ఒబేసిటీని కూడా ఈ మధ్య ముఖ్యంగా మన దేశంలో కూడా, ఒకప్పుడు యుఎస్ అన్నది ఫస్ట్ పొజిషన్లో ఉండేదండి చైల్డ్హుడ్ ఒబేసిటీలో, ఇప్పుడు మన దేశం కూడా వెనక వచ్చేసింది. కనుక ఎటువంటి ఆహారపరమైన సందేహాలున్నా ముఖ్యంగా గూగుల్ చేసి చూడటం, లేకపోతే ఇట్లా ఎవరు పడితే వాళ్ళు చెప్తే వినటం అన్నది చేయకుండా సర్టిఫైడ్ ఆహార నిపుణులను మాత్రమే సంప్రదించి ఆ డైట్ ప్లాన్ అన్నది సరిగ్గా తీసుకోగలిగితే చాలా వరకు ఆహార పదార్థాలు అన్నవి ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, డైట్ ప్లాన్స్ అనేవి ఎప్పుడైనా కూడా పర్సనలైజ్డ్గా ఉండాలండి. అంటే ప్రతి శరీరం కూడా ఒక్కొక్క రకంగా ఉంటుంది. అవి అట్లా ఒక పేపర్ మనకి ఇచ్చేయడం వల్ల పాటించడం అనేది జరగదు.
1: శరీర తత్వాన్ని తగ్గట్టుగా తీసుకోవాలి,
0: డైట్ ప్లాన్ అనేది చేయాలి.
1: అది కూడా ఏంటంటే నిపుణులని సంప్రదించి వారు చెప్పిన విధంగా కనుక తీసుకుంటే మరి ఒబేసిటీ కానీ పోషకాహార లోపం కానీ రక్తహీనత కానీ ఇవేవీ లేకుండా 10 కాలాలు ఆరోగ్యంగా ఉంటాయి. నమస్తే.
0: నమస్తే.
2: మీరింతవరకు పోషకాహార ప్రాముఖ్యత గురించి డాక్టర్ జి సుష్మా గారితో పరిచయం విన్నారు.
3: కార్యక్రమంలో ఇప్పుడు ఆరోగ్యానికి రక్ష బొప్పాయి గురించిన విశేషాలు వింటారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం అవసరం, అలాగే సరైన జీవన విధానం కూడా ఉన్నట్లయితే ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ మధ్యకాలంలో చూసినట్లయితే అనారోగ్య సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటి నుండి తప్పించుకోవాలంటే మంచి పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలి. వీటిలోకి తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, రోజువారీ ఆహారంలో వీటిని తప్పక మనం భాగం చేసుకోవాలి. వీటిలో అనేక పోషక విలువలు కలిగినటువంటి బొప్పాయి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బొప్పాయి కారికా జాతికి చెందిన వృక్షం. మెక్సికో, మధ్య అమెరికాలో ఈ బొప్పాయిని ఒకప్పుడు విరివిగా పండించేవారు. దీని పండ్లు ఆహారంగానూ వైద్యంలోనూ వాడతారు. మన దేశంలో 400 ఏళ్ల క్రితమే ఈ బొప్పాయి ప్రవేశించింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అస్సాం, బీహార్, పంజాబ్ తదితర రాష్ట్రాలలో విరివిగా పండిస్తారు. ఒక చెట్టుకి 10 నుండి 15 కాయలు గుత్తులుగా కాస్తాయి. ఇవి ఏడాది పొడుగునా సులభంగా లభిస్తాయి. బొప్పాయి పండులో ఉన్నన్ని విటమిన్లు మరే పండులోనూ లేవంటారు వైద్యులు. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఈలు తగు మోతాదులో ఉంటాయి. అలాగే దీనిలో ఫోలేట్లు, ప్యాంథోనిక్ ఆమ్లాలు, ఖనిజాలు, ఫ్లెవనాయిడ్లు, పీచు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మామిడి పండు తర్వాత బొప్పాయిలోనే మనకు అధిక పరిమాణంలో విటమిన్ ఏ లభిస్తుంది. దీనితో పాటు విటమిన్ B1, B2, విటమిన్ B3, సి విటమిన్లు, అలాగే కాల్షియం, ఇనుము, భాస్వరం వంటి ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇక ఈ బొప్పాయి పండులోని ఆరోగ్య ప్రయోజనాలు కనుక చూసినట్లయితే కంటికి సంబంధించిన రోగాలు రాకుండా ఈ పండులోని బీటా కెరోటిన్ తోడ్పడుతుంది. విటమిన్ ఏ దీనిలో సమృద్ధిగా ఉండటం వల్ల దృష్టి లోపాలను నివారిస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు. దీనిలో విటమిన్ బి వల్ల నోటిపూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్ళు రాకుండా ఈ పండు కాపాడుతుంది. మలబద్ధకానికి బొప్పాయి పండు మంచి మందు. అలాగే దీనిలో ఉన్నటువంటి పీచు మొలల్ని రానివ్వదు. అలాగే ఈ పండు తినడం వల్ల జలుబు, ఫ్లూ, చెవినొప్పి వంటివి తగ్గుతాయి. ఆస్తమా, కీళ్ల వ్యాధులు వంటివి రాకుండా ఈ పండు నిరోధిస్తుంది. ఈ పండు తినడం వల్ల హృద్రోగాలు, కోలన్ క్యాన్సర్లు వంటివి రాకుండా కాపాడుతుంది. బొప్పాయి పండు తామర వ్యాధిని తగ్గిస్తుంది. ఆకలిని పుట్టించి నాలుకకు రుచి తెలిసేలా చేస్తుంది. అలాగే జీర్ణక్రియ వేగాన్ని పెంచుతుంది. జీర్ణ సమస్యలను తొలగిస్తుంది. పులియబెట్టిన బొప్పాయి నుండి ఆయింట్మెంట్ తయారు చేస్తారు. అంతేకాకుండా గాయాల మీద, పుండ్లపైన ఈ బొప్పాయి గుజ్జుని ఉంచి కట్టుకడితే అవి త్వరగా తగ్గిపోతాయి. బొప్పాయి హిమోగ్లోబిన్ పెంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా పొట్ట, ప్రేగులలోని విష పదార్థాలను ఇది తొలగిస్తుంది. ఈ పండుని కనుక తీసుకుంటే శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ముఖ్యంగా ఈ పండు మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అనే చెప్పాలి. చక్కెర వ్యాధితో బాధపడేవాళ్లు కూడా మితంగా ఈ పండుని తినవచ్చు. బొప్పాయిని పండుగానే కాకుండా పచ్చిగా ఉన్నప్పుడు కూరగాను ఎక్కువగా వాడతారు. ఈశాన్య భారతంలో వంటలలో ఈ కాయను విరివిగా వాడతారు. మిగతా కూరగాయలైన సొరకాయ, బీరకాయ, వంకాయలలాగానే ఈ బొప్పాయి కాయని కూడా విరివిగా అమ్ముతారు. బొప్పాయి మంచి సౌందర్య సాధనంగా కూడా పనిచేస్తుంది. బొప్పాయిలోని గుజ్జుని మొహానికి రాయడం వల్ల మంచి మెరుపు వస్తుంది. అలాగే మొటిమలు కూడా తగ్గుతాయి. ఫేస్ ప్యాక్లలో కూడా ఈ బొప్పాయి గుజ్జుని ఎక్కువగా వాడతారు. బొప్పాయితో చేసిన ఫేస్ ప్యాక్ జిడ్డు చర్మానికి ఎంతో మంచిది. దీనిని సబ్బులు, క్రీములలో కూడా ఎక్కువగా వాడతారు. జుట్టు పెరుగుదలకు బొప్పాయి తోడ్పడుతుంది. చుండ్రుని నియంత్రిస్తుంది. చర్మంపై ముడతలను తగ్గిస్తుంది. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ బొప్పాయి పండుని నారింజ నిమ్మ పెరుగుతో పాటు తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే బొప్పాయిని కనుక నారింజతో పాటు తీసుకుంటే నారింజలో

0: ఉన్నటువంటి పులుపు, అలాగే బొప్పాయిలో ఉన్నటువంటి తీపి, ఈ రెండూ కూడా ఒకదానికొకటి విరుద్ధంగా ఉండటం వల్ల అతిసారం, అజీర్తి వంటి సమస్యలు కలగవచ్చు. అలాగే బొప్పాయిలో నిమ్మరసం కనుక చేరిస్తే రక్త సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇక పెరుగుతో కనుక తీసుకుంటే పెరుగు చలవ చేస్తుంది, బొప్పాయి వేడి చేస్తుంది. ఈ రెండింటినీ కలిపి కనుక తీసుకుంటే జలుబు, ఒళ్ళు నొప్పుల సమస్యలు రావచ్చు. వీటితో కలిపి కాకుండా బొప్పాయినే కనుక తీసుకుంటే అజీర్ణ సమస్యలు, ఊబకాయం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. పరకడుపున రెండు బొప్పాయి ముక్కలు కనుక తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగినటువంటి బొప్పాయిని రోజూ మితంగా తీసుకుంటారని ఆశిద్దాం.
1: మీరింతవరకు ఆరోగ్యానికి రక్ష బొప్పాయి విశేషాలు విన్నారు. చివరిగా ఒక లలిత గీతం.

శ్రేయ ఘోషల్ గానం వింటున్నారు. 7G బృందావన్ కాలనీ చిత్రానికి ఏఎం రత్నం శివగణేష్ రచించిన ఈ పాటకు యువన్ శంకర్ రాజా సంగీతం.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. ఓ గమనిక, లేబర్ వెల్ఫేర్ కమిషనర్ వారు ఇలా తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని బీడి, లైమ్ స్టోన్, డోలమైట్, ఐరన్, మ్యాంగనీస్ గనులు, క్రోమ్, మైకామైన్ కార్మికులు, సినీ కార్మికుల పిల్లలు 2026-27 సంవత్సరానికి గాను ఆన్లైన్లో స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీలు 1 నుండి 10వ తరగతి చదివేవారు 31/8/2026లోపు, 11 నుండి ప్రొఫెషనల్ డిగ్రీ చదివేవారు 31/10/2026లోపుగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల లేక కళాశాలలో చదివేవారు మాత్రమే ఈ ఆర్థిక సహకారానికి అర్హులు. ఇతర వివరాలకు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ http://scholarship.gov.in/application/form/login అనే వెబ్సైట్లో చూడవచ్చు, లేదా ఆఫీస్ ఆఫ్ ద వెల్ఫేర్ కమిషనర్, లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, రూమ్ నంబర్ 54, కేంద్రీయ సదన్, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్ వారిని సంప్రదించవచ్చు. గమనిక విన్నారు. జీవి ప్రకాష్ గానం వింటున్నారు. నాన్న చిత్రానికి

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ ఫిల్మ్ గీతాలు వింటారు.

అర్జిత్ సింగ్, నీతి మోహన్, సునిధి చౌహాన్ పాడిన పాటను వింటున్నారు, చెన్నై ఎక్స్ప్రెస్.

0: ఆకాశవాణి వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీతా పారాయణం 18 అధ్యాయాలు 700 శ్లోకాలు 700 రోజులు. ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.
1: శ్రీమద్ భగవద్గీత

0: ఎవరు అనన్యప్రేమికులైన నా భక్తులై పరమేశ్వరుడనగు నన్ను నిరంతరము స్మరించుచు నిష్కామభావముతో భజించుచుందురో, నిరంతరము చింతించుచుందురో, అట్టివారల యోగక్షేమములను నేనే స్వయముగా ప్రాప్తింపజేయుదును.
1: గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరాంప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. గుర్తుంచుకోండి, వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం ప్రతిరోజు ఉదయం 7:15

0: హృదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం. భగవద్గీత పారాయణం
1: శ్రోతలు టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ ఫిలిం గీతాలు వింటున్నారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. మరికొద్ది క్షణాల్లో గౌరవనీయ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్లో జరిగిన పిఎం కిసాన్ 23వ విడుదల కార్యక్రమంపై హాఫ్ ట్యూబ్ వ్యాఖ్యానం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

మీరు విన్న పాటను కార్తీక్ చిత్ర పాడారు బాయ్స్ చిత్రానికి, ఏఎం రత్నం శివగణేష్ రచనకు, ఏఆర్ రెహమాన్ సంగీతం.

వింటున్న పాటను రాజా హసన్ పాడారు, చిన్నదాన నీకోసం చిత్రానికి. కృష్ణ చైతన్య గీతం ఇది, అనుప్రూబెన్ సంగీతం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. రైతు సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని, రైతుకు అన్ని విషయాల్లో అండగా ఉన్నామని ముఖ్యమంత్రి

0: నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రేపు జరగనున్న నీట్ యూజీ 2026 పునఃపరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రతి ఇంటి నుంచి స్వచ్ఛంద ఉద్యమం ప్రారంభం కావాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వివరాలు. రైతు సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని, రైతుకు అన్ని విషయాల్లో అండగా ఉన్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు పల్నాడు జిల్లా లింగంగుంట్ల గ్రామానికి వచ్చిన ముఖ్యమంత్రి తొలుత అంగన్వాడీ కేంద్రాన్ని, అనంతరం అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో భాగంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు గుడిపల్లి నాగభూషణానికి చెందిన పొలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని, రసాయనాల వల్ల కలిగే నష్టాలపై రైతుల్లో అవగాహన కలగజేస్తున్నట్టు చెప్పారు. పీఎం కిసాన్ పథకం కింద 7,000 రూపాయలు రైతులకు జమ చేశామన్నారు. రైతులు ప్రకృతి సేద్యం వైపు మారాలని ముఖ్యమంత్రి సూచిస్తూ,
1: వ్యవసాయం అనేక సవాళ్లు ఎదుర్కొనింది, అయితే రైతన్నకు అండగా ఉన్నాం. ఎక్కడికక్కడ విత్తన సరఫరా దగ్గర నుంచి మార్కెటింగ్ వ్యవస్థ వరకు ఎక్కడా రైతు నష్టపోకుండా అనేక కార్యక్రమాలు చేశాం. 48 గంటల్లో మీరు ధాన్యం ఇచ్చిన వెంటనే మీ అకౌంట్ లో డబ్బులు వేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్నాయి, అందుకని యాంత్రీకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం.
0: ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ కార్యక్రమంలో భాగంగా లోక్భవన్లో ఈరోజు నిర్వహించిన పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్ సాంస్కృతిక కార్యకలాపాలకు కేంద్ర బిందువు అని పేర్కొన్నారు. స్వాతంత్ర్యోద్యమంలో బెంగాల్ ప్రజలు కీలక పాత్ర పోషించారని, ఎంతోమంది గొప్ప నాయకులను ఆ ప్రాంతం దేశానికి అందించిందన్నారు. జాతీయ జెండాను మొదట కోల్కతాలోనే ఎగరేశారని, దేశ జాతీయ గీతం ఆ రాష్ట్రం అందించిన కానుకేనని గవర్నర్ గుర్తు చేశారు. రేపు జరగనున్న నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ఏర్పాట్లపై అమరావతిలోని సిఎస్ క్యాంప్ కార్యాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో దృశ్య మాధ్యమ సమావేశం ఈరోజు సమీక్షించారు. రాష్ట్రం నుంచి 65,790 మంది అభ్యర్థులు నీట్ పరీక్ష రాయనున్నారని, ఇందుకోసం 185 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఎటువంటి అవకతవకలు జరగకుండా పరీక్ష నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరీక్ష నిర్వహణను పూర్తిగా పర్యవేక్షించాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో పేపర్ లీకేజ్ వంటి వదంతులు సృష్టించి ప్రసారం చేసేవారిపై గట్టి నిఘా ఉంచి సకాలంలో తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రతి ఇంటి నుంచి స్వచ్ఛాంధ్ర ఉద్యమం ప్రారంభం కావాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆకాంక్షించారు. నంద్యాల జిల్లా బనగానపల్లి పాత పోలీస్ క్వార్టర్స్లో జరిగిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్లాస్టిక్ నివారణపై చిన్నారులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, చెత్త సేకరణ వాహనాలు వచ్చినప్పుడే చెత్త వేయాలని సూచించారు. తడి పొడి చెత్త వేరు చేసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి పేర్కొంటూ,
2: ప్రజల దీని మీద ఒక అవగాహన రావాలి, దీని మెట్ల ఎంత శ్రద్ధ వహిస్తుంది ప్రభుత్వం, మన ఆరోగ్యాలు ఏ విధంగా దెబ్బతింటాయనే ఉద్దేశంగా చెప్పి ఈ రోజు ప్రతి 3వ శనివారం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. మన చుట్టుపక్కల ప్రాంతాన్ని పరిశుభ్రంగా పెట్టుకుందాం. మనము కూడా ఈ యొక్క పరిశుభ్రంలో భాగమై ఇప్పటి నుంచే మార్పు వస్తుందని ఆశిస్తూ, ఖచ్చితంగా కూడా దీన్ని అందరూ పాటించాలని చెప్పి కోరుకుంటూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు.
0: అమరావతిని నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజధాని అమరావతిలోని ఉండవల్లి గుహల వద్ద యోగాంధ్ర కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. రామ్దేవ్ బాబా శిక్షణలో జరుగుతున్న యోగా సాధనను ముఖ్యమంత్రి తిలకించారు. అనంతరం యోగాంధ్ర కార్యక్రమంపై జాతీయ మీడియా ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అమరావతిలో రేపు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి ఇంటికి యోగాను తీసుకెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆధ్యాత్మిక నగరంగా అమరావతిని రూపొందిస్తున్నామని వివరించారు. సాంకేతికతను అనుసంధానించి అధునాతన రాజధాని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నూతన టెక్స్టైల్స్ పాలసీ ద్వారా సుమారు 2 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ జౌళి వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆమె ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ, గడిచిన 2 ఏళ్లలో చేనేత కార్మికులకు 250 కోట్ల రూపాయల విలువైన నూలు రాయితీ ఇచ్చామన్నారు. మంగళగిరిలో 22 కోట్ల రూపాయలతో మెగా క్లస్టర్ మంజూరైందని, 173 కోట్ల రూపాయలతో విశాఖలో యూనిటీ మాల్ను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
3: చేనేతలకు ఉచిత విద్యుత్ అందజేస్తూ మరి 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ కూడా అందజేశాం. మరి దాంతోపాటు యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొచ్చాం. ముఖ్యంగా వాళ్ళు తయారు చేసిన వస్త్రాలు ఎక్కడికక్కడ ఎగ్జిబిషన్స్ పెట్టి ప్రైవేట్ కంపెనీ వాళ్ళతో కూడా అగ్రిమెంట్లు చేయించి ప్రతి నెల ఒక ఎగ్జిబిషన్స్ పెట్టడం మొన్నటి మీరే చూశారు. అసెంబ్లీలో కూడా ఎగ్జిబిషన్ పెట్టాం.
0: రాష్ట్రంలో గత 2 ఏళ్లుగా అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమల్లో రెవెన్యూ వ్యవస్థ కీలక పాత్ర పోషించిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళంలో నిర్వహించిన రెవెన్యూ డే వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈరోజు మాట్లాడుతూ, మరిన్ని పెట్టుబడులు పరిశ్రమలు రావాలంటే భూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారాలు చూపాలని సూచించారు. 100 ఏళ్లుగా కొనసాగుతున్న భూ వివాదాల పరిష్కారానికి అధికారులు సానుకూల దృక్పథంతో పనిచేయాలని కోరారు. ప్రభుత్వం నుంచి రెవెన్యూ శాఖకు పూర్తి సహకారం ఉంటుందని, రాష్ట్ర అభివృద్ధిలో మరింత సమర్థవంతంగా పనిచేయాలని రామ్మోహన్ నాయుడు ఆకాంక్షించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి చెత్త నుంచి సంపద సృష్టించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఈరోజు నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి సుభాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. అదే సమయంలో 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వర్షంతో పాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని హెచ్చరించారు. అదే సమయంలో రాష్ట్రంలో వేడి తేమతో కూడిన వాతావరణం ఏర్పడి ఉక్కుపోత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాన్ని చెత్తరహితంగా మార్చడమే లక్ష్యమని, అందులో భాగంగా చెత్తరహిత నియోజకవర్గంగా నిడదవోలును తీర్చిదిద్దుతామని పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి కొందుల దుర్గేష్ తెలిపారు. నిడదవోలు పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేవలం ప్రభుత్వ సంకల్పం మాత్రమే సరిపోదని, ప్రజా భాగస్వామ్యం తోడైతేనే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని స్పష్టం చేశారు. ప్రతి కుటుంబం తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి రోజుకు కనీసం 1/2 గంట సమయం కేటాయించాలని కోరారు. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విజయం సాధించిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 24 నెలల పూర్తయిన సందర్భంగా గుంటూరు జిల్లా తెనాలిలో ఈరోజు సంక్షేమోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు అందించిన సంక్షేమం అభివృద్ధి పనులను మంత్రి వివరించారు. అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పనిచేస్తోందని తెలియజేశారు. అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి ఈరోజు పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతు సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని, రైతుకు అన్ని విషయాల్లో అండగా ఉన్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రేపు జరగనున్న నీట్ యూజీ 2026 పునఃపరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రతి ఇంటి నుంచి స్వచ్ఛాంధ్ర ఉద్యమం ప్రారంభం కావాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: I'm looking for a life insurance policy that has a low premium, gives a good bonus, and is truly trustworthy.
5: Go for PLI.
6: Along with government employees, all professionals, graduates, and diploma holders can avail the benefits of the PLI policy. PLI is backed by the trust of Postal Department. Contact your nearest post office today or log into indiapost.gov.in.
7: EM Akashavani Samprati Vartaha Shruyantam Pravachakaha Punita Tripathi. ఆదౌ ముఖ్య వార్తాః ప్రధానమంత్రి నరేంద్ర

షోడశ నిశ్చిత మాత్రా సంయోజన ఔషధానాం నిర్మాణం విక్రయణం వితరణం చ ప్రసిద్ధం. ఉపక్రమోయం సర్వోచ్చ న్యాయాలయేన నిర్దేశితే ఔషధ తాంత్రిక పరామర్శ మండలేన స్థాపితయా విశేషజ్ఞ సమిత్యా సమీక్షాయాః అనంతరం అభవత్. యస్మిన్ జ్ఞాతం యత్ ఔషధ సంయోజనానాం చికిత్సాత్మక సమర్థనస్య అభావః అస్తి, అథ స్వాస్థ్య సంకటాని భవితుమర్హంతి ఇతి. ప్రతిబంధితేషు ఉత్పాదకేషు కతిపయాని త్వక్ రోగ నివారకాని, వేదనా నివారకాని, యాంటీస్పాస్మోడిక్ యాంటీబయోటిక్ ఆధారితాని చ ఔషధాని సంతి. శ్వః భవిష్యమాణాయాః నీట్ యూజీ 2023తమవర్షస్య పునః పరీక్షాయాః సజ్జతాయాః భాగరూపేణ రాష్ట్రీయ పరీక్షణ సంస్థా NTA ఇత్యనేన రాష్ట్రవ్యాపి మోక్ డ్రిల్ ఇత్యాఖ్యః కృత్రిమ పరీక్షా సంచాలనం ఆయోజ్యతే. ప్రాతః 9 వాదనే ఆరబ్ధః, అభ్యాసః దినపర్యంతం అనువర్తతే. రాష్ట్రవ్యాపి పరీక్షాకేంద్రేషు ఆయోజితేషు అభ్యాసేషు సార్ధద్విలక్షతోప్యధికాః సురక్షాకర్మిణః భాగం గ్రహీతవంతః. దెహల్యాం దెహలీ కెంట్ క్షేత్రస్య అశోకబిహారస్య చ పరీక్షాకేంద్రేషు అభ్యాసోయం యోజితః. పరీక్షాయాః సుగమం సురక్షితం పారదర్శకంచ ఆచరణం సునిశ్చేతుం ఏషా ప్రక్రియా ఆయోజ్యతే. పరీక్షా భారతస్య సార్ధ పంచశతాధికేషు నగరేషు విదేశేషు 14 నగరేషు చ 81లక్షాధికేభ్యః అభ్యర్థిభ్యః ఆయోజ్యతే. ప్రియాః శ్రోతారః, సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమివ అయం కార్యక్రమః ఆకాశవాణ్యః అంతర్జాలపటలె www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ AIR చలదూరభాషీయతంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ అద్య రాష్ట్రీయ సురక్షాయాః ప్రభావి సీమా ప్రబంధనస్య చ విషయే సర్వకారస్య ప్రతిబద్ధతాం పునః ఉక్తవాన్. అవైధ ప్రవాసస్య నివారణస్య ప్రయత్నాః దృఢనిశ్చయేన నిరంతరం ప్రవర్తంతే ఇతి సః ఉక్తవాన్. శ్రీషాహ అవదత్ యత్ ప్రధానమంత్రిణః నరేంద్రమోదీవర్యస్య నేతృత్వే భారతే విగత 12 వర్షేషు వికాస క్షేత్రే సాంస్కృతిక పునరుజ్జీవన క్షేత్రే రాష్ట్రీయ సురక్షాయాం వైశ్విక మాన్యతాయాం చ మహతీ ప్రగతిః అభవదితి. సః అవదత్ యత్ ఏతాని వర్షాణి దేశస్య ఐతిహాసికే పరివర్తనశీల కాలత్వేన స్మర్యతే. కొల్హాపురనగరే ప్రాయః 14,00,000 కోటి రూప్యకాణాం శ్రీ అంబాబాయి మందిర వికాస పరియోజనయాః ఉద్ఘాటనానంతరం జనసమూహం సంబోధయన్ శ్రీషాహ అవదత్ యత్ వికాస పరియోజనైషా ఐతిహాసిక సాంస్కృతిక ఆధ్యాత్మిక పరంపరాయాః సంరక్షణం కుర్వంతి. మందిర పరిసరం ఆధునిక తీర్థస్థానరూపేణ ప్రవర్తయిష్యతీతి. 2023తమవర్షస్య అంతరాష్ట్రీయ యోగ దివసః శ్వః సంపూర్ణే విశ్వే ఆచర్యతే. అస్మిన్ వర్షే 12 అంతరాష్ట్రీయః యోగ దివసః ఆచర్యతే. యస్య విషయః స్వస్థ్య జీవనాయ యోగః ఇత్యస్తి. యో హి సమేషాం ఆయువర్గాణాం కృతే యోగస్య మహత్వం ప్రతిపాదయతి. ఉత్సవస్యాం స్వరూపేణ సంస్కృతిమంత్రాలయః భారతస్య సమృద్ధాం సాంస్కృతికయోగపరంపరాం చ సంగృహ్య దేశస్య 100 ప్రతిష్ఠితస్థానేషు అంతరాష్ట్రీయయోగదివసస్య విశేషకార్యక్రమాణాం ఆయోజనం విధాస్యతి. రాష్ట్రపతిపదాసీనా ద్రౌపదీముర్ముః శ్వః మధ్యప్రదేశస్య జబల్పురనగరే రాజ్యస్తరీయస్య అంతరాష్ట్రీయయోగదివసస్య కార్యక్రమే ముఖ్యాతిథిరూపేణ స్థాస్యతి. కార్యక్రమః ప్రాతః 7:30 సదరక్షేత్రస్య గ్యారిసన్ గ్రౌండ్ ఇత్యత్ర ఆరప్స్యతి. అద్య సాయంకాలే రాష్ట్రపతిః తత్ర ప్రాప్స్యతి, యత్ర రాజ్యపాలః మంగుభాయి పటేలః విమానస్థానకే తస్యాః స్వాగతం కరిష్యతి. భారతం సోమవాసరాదారభ్య 2-దివసీయం బ్రిక్స్ రాష్ట్రీయ సురక్షా పరామర్శదానాం సమ్మేళనం ఆయోజయతి. అస్య సమ్మేళనస్య అధ్యక్షః రాష్ట్రీయ సురక్షా పరామర్శకః అజిత్ డోభాలః భవిష్యతి. భారత ఋతు విజ్ఞాన విభాగేన శ్వః పర్యంతం ఉపహిమాలయీయ పశ్చిమ బంగస్య సిక్కిమ రాజ్యస్య చ పృథక్ పృథక్ స్థానేషు అత్యధిక వృష్ట్యై రక్తవర్ణీయా పూర్వసంచేతన ప్రదత్తాస్తి. ఋతు విభాగేన దినే కేరళ మాహే తమిళనాడు పుదుచ్చేరి కరైక్కల్ ప్రదేశేషు పూర్వోత్తర భాగేషు చ ప్రచండ వృష్టే

0: పూర్వానుమానం ప్రకటితం అస్తి. హర్యాణా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, పూర్వీ మధ్యప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, హిమాచల ప్రదేశేషు చ విద్యుద్యోతనేన సహ మేఘగర్జనస్య సంభావనా ఋతువిభాగేన ప్రకటితా. బిహార్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంతరిక కర్ణాటక, తెలంగాణా, విదర్భ, అండమాన్ నికోబార్ ద్వీపేషు చ ఆగామి దినద్వయోః ఏతాదృశీ స్థితిః భవిష్యతి. బ్రాజిల్ దేశః అద్య ఫిలాడెల్ఫియా క్రీడాంగణే హైతి దేశస్య ఉపరి 3-0 ఇత్యంకైః సహజతయా విజయం ప్రాప్య ఫీఫా విశ్వకప్ క్రీడాయాం స్వస్య ప్రథమం విజయం అభిలిఖితం ఇతి వార్తాః.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి FM 102.2.

0: ఈనాటి పల్లెసీమలు కార్యక్రమంలో గ్రామీణ మహిళలకు యోగాపై అవగాహన శ్రీమతి గుంటి పద్మజ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: గుంటి పద్మజ గారు నమస్కారం అండి.
2: నమస్తే అండి.
1: పద్మజ గారు, మీరు యోగా టీచర్గా చాలామందికి యోగా తరగతులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా జూన్ 21న ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. అయితే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఈ యోగా పట్ల అందరిలోనూ ఒక అవగాహన వచ్చిందనేటువంటిది కూడా తెలుస్తోంది. మన ప్రాచీన భారతదేశంలో ఉద్భవించినటువంటి ఈ యోగా ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించింది అనడంలో ఎటువంటి సందేహం లేదండి. ప్రధానంగా ఏంటంటే శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అనేటువంటిది కూడా అందరూ అనుభవపూర్వకంగా కూడా చెబుతున్నారండి. ఈ నేపథ్యంలో ఇప్పుడు యోగా అనగానే ఎక్కువగా తెలిసినంతలో నగరవాసులకు, అలాగే చిన్న చిన్న పట్టణాల్లో ఉండేటువంటి వాళ్లకు, వీళ్లకు మాత్రమే ఎక్కువ అవగాహన ఉందేమో, వీళ్లే యోగా ఆసనాలు వేయడం కానీ, అలాగే ప్రాణాయామం ధ్యానం చేయడం కానీ జరుగుతుందేమో అనే ఒక అభిప్రాయం ఉంది. అయితే మరి గ్రామీణ వాసులకు ఎంతవరకు దీని పట్ల అవగాహన ఉందో మనకంత సరి అయినటువంటి గణాంకాలు ఉన్నట్టుగా అనిపించట్లేదు. మరీ ప్రధానంగా గ్రామీణ మహిళలకు ఈ యోగా పట్ల అవగాహన అసలు ఎంతవరకు ఉంది, ఒకవేళ ఉందా లేదా అనేటువంటి దానికంటే కూడా వాళ్ళకు అవగాహన ఎలా కల్పించాలి? గ్రామీణ మహిళలు అంటే వాళ్ళు ఎక్కువగా శారీరక శ్రమ ఎక్కువ చేస్తుంటారు. రకరకాల పనుల్లో, వృత్తి పనులు అవనివ్వండి, అలాగే వ్యవసాయ పనులు అవనివ్వండి, మరి సరే ఇంటి పనులు అనేటువంటివి ప్రతి ఒక్కరూ ఏ ప్రాంతం వారైనా కూడా అది తప్పనిసరి జీవితంలో భాగం కాబట్టి చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆ పనులన్నీ చేస్తున్నారు కదా, ఇంకా యోగా మేము చేయకపోతే మాకు ఏం నష్టం ఏముందిలే అనేటువంటి అభిప్రాయాలు ఉండుండొచ్చేమో. ఈ వివరాలన్నీ ప్రతి గ్రామీణ మహిళకు కూడా అవగాహన కలిగేలా ముందు చెప్పండి, అసలు గ్రామీణ మహిళలకు యోగా పట్ల అవగాహన ఎలా కల్పించాలో చెప్పండి.
2: వాస్తవంగా చెప్పాలంటేనండి, భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా ఆడవాళ్ళకి యోగా వేరు, పని వేరు అనేది లేదండి. మనకి దేహమేర దేవాలయం అంటారు, అలానే తల్లి తొలి గురువు, మన వంటిల్లే వైద్యాలయము, అలానే మన ఇల్లే యోగాలయము. ఇది మొదటి పాయింట్ అండి. గ్రామీణ మహిళలకు యోగా అవసరం ఉన్నది అని అంటే, నిజంగా చెప్పాలి అని అంటేనండి, వారికి అవగాహన లేకుండానే యోగా నిరంతరం వాళ్ళ జీవితంలో ఒక భాగం అయిపోయింది. ప్రొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి దాకా వాళ్ళు చేస్తున్నవన్నీ యోగా పనులే. మనం ఆ పనులు పట్టణవాసులకి లేదు కాబట్టి యోగాని ప్రత్యేకించి ఒక దానిగా నేర్చుకొని ఆరోగ్యం కోసం మనం తప్పిస్తూ దాన్ని ఒక భాగం చేసుకుంటున్నాం, తిరిగి చేసుకుంటున్నాం. వాళ్ళకి జీవితంలో ఒక భాగం యోగా, అందుకోసం వాళ్ళకి అయితే వాళ్ళకి కలిగించవలసిన అవగాహన ఏమిటంటేనండి, వాళ్ళు చేస్తున్నది అనంతమైన విలువ కట్టలేని ఒక అద్భుతమైనటువంటి యోగ ప్రక్రియలు, వాళ్ళ జీవితంలో ఒక భాగం అయ్యాయని విలువని వాళ్ళకి మనం తెలియచేయలేకపోతున్నాం. దాన్ని పని పాటలుగా మాత్రమే చూసి దాన్ని కొంచెం తక్కువ చేస్తున్నాం అంతే, తప్పించి ఆ యోగా భాగ్యం వాళ్ళకున్నంతగా మనకి లభించలేదు కూడా పట్టణవాసులకి.
1: కాకపోతే ఏంటంటేనండి, ఇప్పుడు యోగా అనగానే ఆసనాలు అనేటువంటిది ప్రధాన అంశంగా చెప్పుకుంటాం, దాంతోపాటు ధ్యానము, ప్రాణాయామం అని ఇలా చెబుతుంటారు కదా, ఇది కూడా యోగాలో ఒక ప్రధాన భాగంగా చెబుతాం మనం. దీని పట్ల వాళ్ళకు ఇప్పుడు మీరు చెప్పిందంతా కూడా ప్రతిరోజు చేసే దైనందిన కార్యక్రమ పనులన్నీ కూడా యోగాలో భాగం అని చెప్పారు. ఇవి ఒక రకంగా నేను అభిప్రాయపడుతుంది ఏంటంటే ఆసనాల వరకు సరితూగుతుందేమో, మరి ఈ ఏదైతే ప్రాణాయామ ధ్యానం అనేటువంటిది ఎలా?
2: ముఖ్యంగా ఏంటంటేనండి, యోగాని మనం ఒక ఆసనాల రూపంలో, బాడీ స్ట్రెచ్చింగ్ బెండింగ్ రూపంలో చూస్తున్నాం, కానీ అది మాత్రమే కాదండి. యోగాలో అది ఒక భాగం, అష్టాంగ అంటారు. యోగా అష్టాంగాలు కలిపితే ఒక యోగా అవుతుంది. అందులో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి. ఇవి అంటే ఇవన్నీ ఎందుకు అంటేనండి, అన్నీ కలిపి మేళవించినప్పుడే మన ఈ శరీరము ఒక ఆనందభరితంగా మారుతుంది. దానిలో ఒక భాగం ఇప్పుడు ప్రాణాయామ అంటున్నాము. ప్రాణాయామ దేనికంటాము అనంటే మనసులో ఉన్న ఉద్రేకాలని, పంచేంద్రియాల ద్వారా మనం పొందే టెంప్టేషన్స్ లాంటివి అన్నిటినీ నియంత్రించుకోవటానికి మనకి ప్రాణాయామం ఉపయోగపడుతుంది. చూడండి, కోపం వచ్చినప్పుడు శ్వాస దీర్ఘంగా వెళ్ళిపోద్ది గబగబ. అదే మంచి శుభవార్త దాన్ని విన్నాం అనుకో, అమ్మయ్యాని దీర్ఘమైన శ్వాస తీసుకుంటాం. చూడండి, మన ఆవేశాలకి మన శ్వాసకి సంబంధ బాంధవ్యాలు. ఆ నియంత్రణ కోసం మనకి ప్రాణాయామ. అలానే ధ్యానం కూడా మనసు స్థిమితంగా, చూడండి నిద్రలేని రాత్రులు ఎంతమంది గడుపుతుంటారో మనకి, ఆ ధ్యానం మనకి ఆ ప్రశాంతతనివ్వటానికి. గ్రామీణ మహిళల దగ్గరకు వచ్చేటప్పటికేనండి వాళ్ళు చేస్తున్న ప్రతి పని కుటుంబంలోని ఒక ఆనందాన్ని, సంతోషాన్ని, ఒక ప్రేమ బంధాన్ని ఇస్తూ వాళ్ళల్లో చీకు చింత అనే దాన్ని పెద్దగా వాళ్ళకి కలిగించని వాతావరణం ఉంటుంది కుటుంబ వ్యవస్థలో. ముఖ్యంగా చెప్పాలి అంటేనండి, ఇంటి పని చేసే మహిళలు చూడండి, ఆ పనిలో వారు ఆనందాన్ని ఎదుగుతారు, సంతోషాన్ని చూస్తారు. ఆరోగ్యం అనేది అందులో ఉన్నది, బట్ అందులో వాళ్ళు మిళితమై చూస్తున్నది తెలియకుండానే మనలో ఉంటున్న మన కుటుంబ వ్యవస్థలో ఆ ప్రేమ బంధము, కుటుంబ అనుబంధాలు, ఆప్యాయతలు, ఇవి అన్నీ మిళితమై ఉన్నదే యోగా. మనం ఏదైతే ఇప్పుడు అష్టాంగాలు చెప్పుకొని ఒక మనిషి సాంత్వన చెందడానికి ఏదైతే కావాలో, ఒక కుటుంబ వ్యవస్థలో ఒక స్త్రీ అన్నిటినీ అందిస్తూ తను కూడా అనుభూతి చెందుతూ ఉన్నది. అందుకోసం అని దాని విలువ వాళ్ళకి తెలియచేయటంలోనే ప్రధానంగా మన పాత్ర పోషించవలసి ఉంటుంది. కానీ వాళ్ళకి ప్రత్యేకించి యోగాని, ప్రాణాయామం అని వాళ్ళకి చెప్పవలసిన అవసరం లేదు. కానీ అక్కడి నుంచి చదువుకుంటూ బయట పట్టణాలకి వచ్చిన యుక్త వయస్సు పిల్లలకి, వాళ్ళకి మాత్రం మనం అవగాహన కలిగించవలసి ఉంటుంది.
1: వాళ్ళకి అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో చదువుకునేటువంటి, అంటే కళాశాల విద్యాభ్యాసం అనేటువంటిది పక్కన చిన్న చిన్న టౌన్కైనా వెళ్ళక తప్పదు, కొన్ని కిలోమీటర్ల వరకు వెళ్ళాలి. వాళ్లకు మరి ఈ యోగా పట్ల అవగాహన అనేటువంటిది వాళ్ళకి ఎలా తెలియాలి, ఎలా తెలుసుకోవాలి వాళ్ళు?
2: ఇప్పుడు గ్రామీణాల్లో కూడా స్కూళ్ళల్లో, ముఖ్యంగా మన ప్రభుత్వం ముందుకి రావటంతో, భారతదేశము ఈ యోగా సెలబ్రేషన్ చేయటంతో అందరికీ కూడా పరిచయం చేస్తుంది. ఇది 2-3 సంవత్సరాల్లో విద్యలో ఒక భాగం అవ్వబోతున్నది. అందుకోసం వాళ్ళకి ఆటోమేటిక్గా వస్తుంది. ఆ జనరేషన్కి మాత్రం మన యోగా విలువ మనం చెప్పవలసిందే. కానీ ఇప్పుడు ఉన్న మహిళలకి మాత్రం యోగా వాళ్ళలోనే ఉన్నది అనే విషయాన్ని మాత్రం మనం వాళ్ళకి తెలియచేయవలసి ఉంటుంది.
1: ముఖ్యంగా పద్మజ గారు, మీరు ఎంతోమంది మహిళలకు యోగా తరగతులు నిర్వహించి ఉంటారు. చాలామంది మహిళలు వాళ్ళ సక్సెస్ స్టోరీస్ మీకు చెప్పుంటారు. ఇప్పుడు గ్రామీణ మహిళలకు అక్కడికి వెళ్ళి తరగతులు నిర్వహించడం కానివ్వండి, యోగా చేయడం కానీ పెద్దగా ఉన్నట్టుగా తెలియట్లేదండి. అయితే ఇప్పుడు సంతాన లేమి సమస్యతో బాధపడేటువంటి సోదరిమణులు చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉన్నారండి. ఎంత శారీరక శ్రమ చేసినా కూడా వాళ్లకుండేటువంటి ఆరోగ్యపరమైన అసౌకర్యం వల్ల, అది రకరకాలుగా అంటే డాక్టర్లు చెబుతుంటారు వాళ్ళలో PCODs సమస్యని, ఇలాంటి నెలసరుల సమస్యని, ఏయో కొన్ని ఆరోగ్యకరమైనటువంటి ఆ మహిళలకు సంబంధించి ఉన్నప్పుడు సంతాన సాఫల్యాన్ని కొంచెం అవరోధం అంటుంటారు. ఈ యోగా వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది అని అంటారు. వాళ్ళు ఏం చేస్తారు గ్రామీణ మహిళలు, అవసరమైతే నాటు వైద్యాలు కూడా చేయించుకుంటూ ఉంటుంటారండి. ఆ పసరు తాగడం అని, ఈ ఆకు మూలికలని, ఇలాంటి అంటే ఇప్పుడు చాలా అవగాహనతో చేయట్లేదు. అంతా కూడా సాధ్యమైనంత వరకు ఆసుపత్రులకు వెళుతున్నారు, కానీ ఉన్నారు ఇప్పటికీ కూడా. ఈ సంతాన సాఫల్యానికి యోగా చాలా ఉపయోగం అనేటువంటిది గ్రామీణ మహిళలకి ఎలా తెలియజెప్పాలి, ఎలా అవగాహన కల్పించాలి, వాళ్ళకి ఉపయోగం ఉంటుంది? అసలు వాళ్ళు ఆల్రెడీ బోల్డంత పని చేస్తుంటారు కదా, శారీరక శ్రమ బాగా కాయ కష్టం చేసుకుంటూ ఉంటారు. మరి అయినా కూడా కొన్ని కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నప్పుడు, అంటే ఎంత మనం ఏం చేసినా కూడా ఇలాంటి ఇబ్బందులు, అవరోధాలు ఉంటాయి. ఈ యోగా ఏ రకంగా లాభం చేకూరుస్తుంది?
2: ముఖ్యంగా వాళ్ళకి అవగాహన కలిగించవలసింది మాత్రం ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్లో తప్పకుండా వాళ్ళకి అవగాహన కలిగించాలండి. ఎందుకంటే ప్రతి దానికి డాక్టర్లకి హాస్పిటల్కే వెళ్ళాలి, అక్కడే మనకి సొల్యూషన్ ఉంటుంది అనేది తప్పించి వారికి అంతకన్నా వేరే తెలియట్లేదు. అయితే మీరు అన్నట్టు ఊర్లోనే ఉన్న ఆర్ఎంపీ డాక్టరో లేదు పసరు మందు ఇచ్చే వాళ్ళని వాళ్ళు నమ్మి వెళ్తున్నారు, లేదు అంటే పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు. కానీ మనకి యోగా అనే ఒక ప్రక్రియ ఉన్నది. ఇప్పుడు రోజు వాళ్ళు జీవన శైలిలో ఒక క్రమ శిక్షణ అనేది లేదు, బట్ అందులోనే వాళ్ళు ఉంటున్నారు. ఈ యోగా అనేది ఒక క్రమశిక్షణతో కూడుకొని ఒక లయబద్ధంగా, దీనికి ఒక డిసిప్లిన్ ఉంటుంది, ఒక సిస్టమ్ ఒకటి ఉంటుంది ట్రైన్. ఆ సిస్టంలోకి వెళితే మనకి పెద్దగా డాక్టర్లతోటి పని ఉండదు. ఒక ఆరోగ్య సమస్య, పీసీఓడి సమస్య, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనే కాదండి, ఇటువంటి కాంప్లికేటెడ్ హెల్త్ ఇష్యూస్కైనా కూడా మన యోగ సాధన ద్వారే మనము దాన్ని నయం చేసుకోవచ్చు అని. ఏమవుతుందంటేనండి, చివరిదాకా వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్తున్నారు, కానీ యోగ సాధన మొదటి నుంచి మనం చేస్తూ ఉంటే డాక్టర్ల ప్రమేయం దాకా వెళ్లకుండానే చాలా మటుకు అది నిలవరించడానికి ఉపయోగపడుతుంది. ఈ అవగాహన మాత్రం వాళ్ళకి మనం కల్పించవలసి ఉంటుంది గ్రామీణ లెవెల్లో. సిటీ లెవెల్లో అందరికీ ఉన్నది, పట్టణాల్లో అవగాహన ఉంటుంది, గ్రామీణ దగ్గర మాత్రం మనం మరింత ముందుకి తీసుకెళ్లవలసిన ఆవశ్యకత మాత్రం చాలా ఉన్నది ఈ విషయంలో.
1: తర్వాత పద్మజ గారు, ఇప్పుడు వయోధికులైనటువంటి గ్రామీణ మహిళలు వాళ్ళు చాలా వరకు ఏం చేస్తారంటే ఇక నిరాశ నిర్లిప్తతలోకి వెళ్ళిపోతారండి. ఇంకా ఏముంది, మనకు అయిపోయింది కదా జీవితం, నానమ్మ తాతమ్మ అమ్మమ్మ దశకు వచ్చేసాము అనే ఇదిలో ఆరోగ్యాన్ని అస్సలు వాళ్ళు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వరండి, పట్టించుకోరండి, ఇంకా ఏముందిలే అనేటువంటి ఇదే బాణిలో ఉంటారు. వాళ్లకు కూడా యోగా ఉపయోగం అనేటువంటిది ఉంటుందా? గ్రామీణ వయోధికులైన మహిళలకు ఎలా అవగాహన కల్పించాలి?
2: గ్రామీణ మహిళలకి అవగాహన కల్పించడం అంటే ఒక వయసు దాటిన వయోధికులకి కల్పించడం అనేది కొంచెం కష్టసాధ్యమైనదేనండి. అది బయట వాళ్ళంగా మనం చెప్పిన దానికన్నా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో వాళ్ళు ఏదన్నా ఒక రిజల్ట్ చూసి ఉంటే అప్పుడు వాళ్ళు కొంచెం ముందుకి రాగలగటానికి అవకాశం ఉంటుంది, ఒకటి. రెండు ఏంటంటే, ఒక వయసు దాటిపోయిన తర్వాత మీరన్నట్టు నిజంగా వాళ్ళు దేని మీద కూడా పెద్దగా ఆసక్తి చూపెట్టారు. ఎందుకంటే జీవితం అంతా కాచి వడపోసేసి ఎన్నో అనుభవాలు డక్కమొక్కీలు తిన్న వయసు వాళ్ళు వాళ్ళు ఇంకా అందుకోసం ఏంటంటే ఇంకా తాపత్రయం కానీ ఒక అవగాహన కానీ వాళ్ళకి ఉండదు. జీవితం ఇంకా ముందు, మనం ఇంకా ఆరోగ్యంగా ఉండొచ్చు అన్న ఆశ కూడా వాళ్ళకి ఉండదు. చాలు, ఇంకా నన్ను ఎప్పుడో భగవంతుడు తీసుకెళ్ళిపోతారా అని ఎదురు చూసే చూపుల్లోనే వాళ్ళు ఎక్కువ భాగం ఉంటారు. మనం ఎంత చెప్పినా కూడా అంటే ఆ వయసుకి వెళ్ళిపోయిన తర్వాత అది వాళ్ళకి వస్తుంది. అది ఏంటంటే, వాళ్ళకు మనం చేయగలిగిందల్లా ఏమిటంటే వాళ్ళ కుటుంబ యొక్క బంధాన్ని మరింత గట్టిగా మనం వాళ్ళకి అందించటమేనండి. ఆ వాళ్ళల్లో తిరిగి ఆ పోయిన ఉత్సాహం, పోయిన ఆనందాన్ని మనం కలిగించగలిగితే వాళ్ళు ఆటోమేటిక్గా కొంత ముందుకి రాగలుగుతారు. అంటే ఒక ఆశ, ఎప్పుడైతే ఒక ఆశ చిగురిస్తుందో అప్పుడు మళ్ళీ అడుగులు వేయగలుగుతారు అటువైపుగా, లేదు అంటే అందులోనే ఉండిపోతారు. అది మనం చేయవలసిన కార్యక్రమం వయోధికులకి. అది ముఖ్యంగా కుటుంబం వాళ్ళ సపోర్ట్ తోటి మనం అందించగలుగుతాం.
1: అసలు కుటుంబ సభ్యులే చాలా వరకు ప్రోత్సాహం ఇవ్వకుండా ఉంటారు, ఇంకేముందిలే అన్న ఇదిలో వాళ్ళని ప్రోత్సాహం ఇవ్వకపోగా కొంత చాలా మంది
2: ఇంకా ఈ వయసులో నీకెందుకు యోగా, ముసల్దాని అయిపోయావు, తిని కూర్చోవచ్చు కదా
1: ఇలా అంటారు,
2: అంటూ ఉంటారు. కానీ
1: అయితే ఏంటంటే పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి, మానసికంగా శారీరకంగా, అంటే ఆ దశలో మెనోపాజ్ దశలో వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు అవనివ్వండి, ఇలాంటివి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అని అంటుంటారు వైద్యులు, అలాంటి ఇబ్బందులు వల్ల రకరకాల శారీరక మానసిక సమస్యలు వస్తుంటాయి. సో ఈ యోగా అనేటువంటిది అప్పుడు కూడా వాళ్ళు అవగాహన చేసుకొని చేస్తే ఉపయోగం ఉంటుందా?
2: ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మీరు అన్నట్టు మెనోపాజల్ సమస్యలు కానీ ఇవన్నీ కూడా పట్టణ మహిళలకేనండి ఇబ్బంది పెడుతున్నది. అంటే వీళ్ళ జీవన విధానంలో ఆ వయసు వచ్చేటప్పటికి పిల్లలు ఎదిగి పెద్దవాళ్ళు అయిపోయి బయటికి వెళ్ళిపోతే ఇంట్లో ఒంటరిగా ఉండటంతో వీళ్ళు మానసికంగా చెప్పుకోవటానికి చుట్టుపక్కల మనుషులు లేని ఒంటరితనంతో మెనోపాజల్ సమస్య భూతద్దంలో మనకి కనిపిస్తుంది తప్పించి, విడిగా మనకి పల్లెటూరులో మెనోపాజల్ సమస్యలు లేవండి దాని వరకు. ఎందుకంటే కుటుంబ వ్యవస్థని ఏదైనా కూడా నండి, మన సంస్కృతిలో ఉన్నది కుటుంబ వ్యవస్థ, దాన్ని మనం ఎంత స్ట్రెంగ్తన్ చేస్తుంటే అన్ని సమస్యల్లో నుంచి మనం బయటకు వస్తాం. అది ఆరోగ్య సమస్య అవ్వనివ్వండి, మానసిక సమస్య అవ్వనివ్వండి, కాకపోతే వాళ్ళకి డాక్టర్ల కన్నా కూడా ఆ మందుల కన్నా కూడా ఎంతో, ఇప్పుడు వాళ్ళకి రూపాయి రూపాయి లెక్క కట్టుకుంటారండి, అసలు కష్టంగా ఉంటుంది వాళ్ళకి రూపాయి వెచ్చించాలంటే. సో డాక్టర్లకి వేలల్లో లక్షల్లో పోసే బదులు మన యోగాలోనే మనం రూపాయి ఖర్చు పెట్టకుండా మన ఆరోగ్యం దాగి ఉన్నది, అది సాధన చేసుకుంటే చాలు అనే అవేర్నెస్ని మాత్రం కలిగించాలి.
1: సో మొత్తం మీద గ్రామీణ మహిళలు కూడా యోగా పట్ల అవగాహన కల్పించుకొని చేసుకుంటే చాలా చాలా రకాలైన ఉపయోగాలు, అనేకంటే అదనపు ఉపయోగాలు ఉంటాయి అనేటువంటిది మీ ద్వారా తెలిసింది. ధన్యవాదాలు, నమస్కారం అండి.
2: నమస్తే అండి.
0: గ్రామీణ మహిళలకు యోగాపై అవగాహన శ్రీమతి గుంటి పద్మజ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు. ఇప్పుడు ఓ జానపద గీతం వింటారు.
3: ఏడేడు కొండల్లో ఉయ్యాలో పాడినవారు శ్రీ బి విజయకుమార్ బృందం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో పుదీనా సాగు గురించి వింటారు.
1: పుదీనా సాగు గురించి తెలుసుకుందాం. పుదీనాలో జపనీస్ పుదీనా, స్పియర్ పుదీనా, పిప్పర్మెంట్ పుదీనా, బర్గామెట్ అనే వాటిలో జపాన్ పుదీనాకి గిరాకీ ఎక్కువగా ఉంటుంది. దీని తైలాన్ని సుగంధ పరిమళాలు, పాన్ మసాలాల్లో దగ్గు, జలుబు, నొప్పులు తగ్గించే ఔషధాల తయారీలోనూ వాడతారు. అంతేకాకుండా టూత్పేస్ట్లు, మౌత్ వాష్లు, చూయింగం మొదలైన వాటిలో కూడా పుదీనాని వాడుతున్నారు. పుదీనా 60 నుండి 75 సెంటీమీటర్లు పెరిగి అనేక కొమ్మలతో కూడిన బహువార్షిక పొద. అనువైన వాతావరణం ఉన్న నేలల్లో 100 సెంటీమీటర్ల వరకు ఎత్తు పెరుగుతుంది. దీని ఆకులు 5 నుండి 15 సెంటీమీటర్ల వరకు వెడల్పుగా ఉండి సన్నని నూగును కలిగి ఉంటాయి. ఈ నూగులో ఉన్న నూనె గ్రంథుల్లో మనకి ఉపయోగపడే తైలం తయారవుతుంది. తైలం నాణ్యత అందులో ఉన్న మెంథల్ అనే పదార్థం మీద ఆధారపడి ఉంటుంది. ఇక పుదీనాలో రకాల్ని గనక మనం చూసినట్లయితే శివాలిక్, కోసి, హిమాలయ, సక్షం, కుషాల్ అనే రకాలు జపాన్ పుదీనాలో ముఖ్యమైనవి. శివాలిక్, కోసి, హిమాలయ రకాలు ఆకుపచ్చ, తుప్పు తెగుళ్ళని తట్టుకోలేవు. అందువల్ల వీటిని ఎక్కువగా సాగు చేయడం లేదు. పుదీనాలో సక్షం ఈ రకాన్ని గనక మనం చూసినట్లయితే వీటి పిలకలు నాటడం ద్వారా ఈ రకం నుంచి హెక్టార్కి 80% పైగా మెంథాల్ కలిగిన 225 నుండి 250 కిలోల తైలాన్ని పొందొచ్చు. ఇక కుషాల్ రకాన్ని గనక మనం చూసినట్లయితే ఈ రకం రబీ చివరిలో కూడా నాటడానికి అనుకూలంగా ఉంటుంది. అంటే వరికోత ఆలస్యమైనప్పుడు కూడా వరి తర్వాత ఈ రకాన్ని సాగు చేసుకోవచ్చు. 90 నుండి 100 రోజుల పంట వ్యవధిలో హెక్టార్కి 80% మెంథాల్ కలిగిన 175 నుండి 200 కిలోల తైలాన్ని పొందొచ్చు. సక్షం, కుషాల్ రెండూ కూడా పురుగులని, తెగుళ్ళని తట్టుకోగలవు. అందువల్ల వీటిని ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఇక పుదీనా సాగుకి అనుకూలమైన నేలల విషయానికి వచ్చినట్లయితే అధిక సేంద్రియ పదార్థం కలిగిన ఎర్రనేలలు, నీరు నిల్వని నల్లనేలలు, ఉదజన సూచిక 6.5 నుండి 8.5 ఉన్న నేలలు అనుకూలంగా ఉంటాయి. ఆమ్ల నేలలు, క్షార నేలలు పుదీనా సాగుకు పనికిరావు. ఇక వాతావరణాన్ని గనక మనం చూసినట్లయితే సమశీతోష్ణ స్థితి నుంచి ఉష్ణ వాతావరణ పరిస్థితులు పుదీనా సాగుకు అనుకూలంగా ఉంటాయి. 100 నుండి 110 సెంటీమీటర్ల వర్షపాతం, 20 నుండి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఈ పుదీనాని వేర్లు, కాండపు ముక్కలు, పిలకల ద్వారా వ్యాప్తి చేస్తారు. ఎకరానికి 3 నుండి 4 క్వింటాళ్ల తీగ ముక్కలు అవసరమవుతాయి. ఇక నాటే విధానాల్ని గనక మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ పుదీనాని 2 రకాలుగా నాటుకోవచ్చు. జనవరి నుంచి ఫిబ్రవరి వరకు నాటుకోవాలంటే పిలకల్ని పొలంలో నాటుకోవచ్చు. వరుసకి వరుసకి మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు ఎడం ఉండేలా నాటుకోవాలి. పిలకలని కుల్పీలతో మట్టి తీసి 5 నుండి 6 సెంటీమీటర్ల లోతులో లేదా ట్రాక్టర్తో గొర్రు తోలడం ద్వారా 5 నుండి 6 సెంటీమీటర్ల లోతులో నాటుకోవాలి. తర్వాత వాటిని పూర్తి చేయాలి, వెంటనే తడిపెట్టుకోవాలి. జనవరిలో నాటుకుంటే 3 నుండి 4 వారాల్లోనూ, ఫిబ్రవరిలో అయితే 2 నుండి 3 వారాల్లోనూ మొలకలు వస్తాయి.

ఫిబ్రవరి తర్వాత నాటుకోవాలంటే పిలకల్ని ముందుగా 100 చదరపు మీటర్ల నారుమడిలో పెంచుకుని 6 ఆకులు వచ్చిన తర్వాత వరసల మధ్య 30 సెంటీమీటర్లు, వరసల మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు పొద్దునని నాటుకోవాలంటే ఈ పద్ధతి చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రకాశం జిల్లాలో అయితే రబీ శనగ పంట తర్వాత కూడా ఈ పొద్దునని సాగు చేయొచ్చు. రబీ వరి లేదా శనగ పంటలు కోసిన తర్వాత బాగా అంటే 2-3 సార్లు దుక్కి దున్ని చిన్న మడులు తయారు చేసుకుని వాటిని వరి నాటు వేసే సమయంలోలాగా నీటితో నింపుకోవాలి. నారుమడి నుండి 6 ఆకులు వచ్చిన మొక్కల్ని పీకి వరి నారులాగానే మడుల్లో నాటుకునేటట్లయితే వరసల మధ్య 50 నుండి 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 నుండి 15 సెంటీమీటర్లు ఎడం ఉండేలా నాటుకోవాలి. అదే ఏప్రిల్లో అయితే వరసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవచ్చు. హెక్టర్కి సుమారుగా 2.5 లక్షల పిలకలు అవసరమవుతాయి. ఈ పద్ధతిలో నాటితే కుషాల్ రకాన్ని ఉపయోగించడం మంచిది. నీరు ఎక్కువగా నిల్వ ఉండే నేలల్లో అయితే పిలకల్ని బోదల మీద మాత్రమే నాటుకోవాలి. ఇక పుదీనా సాగులో సమగ్ర పోషక యాజమాన్యం అంటే సేంద్రియ రసాయన ఎరువులని సమ్మిళితంగా ఉపయోగించడం వల్ల ఆకులు మెంథాల్ పదార్థాల దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఆఖరి దుక్కిలో 20 నుండి 30 టన్నుల పశువుల ఎరువు, 110 కిలోల యూరియా, 310 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 67 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని వేసుకుని కలయదున్నాలి. నాటిన 30 నుండి 40 రోజులకి, అలాగే 65 నుండి 70 రోజులకు ఒకసారి 55 కిలోల చొప్పున యూరియాని పైపాటుగా వేసుకోవాలి. అదేవిధంగా మొదటి కోత కోసిన వెంటనే ఒకసారి, 30 నుంచి 35 రోజులకి రెండోసారి 55 కిలోల చొప్పున యూరియాని పైపాటుగా వేసుకోవాలి. పైపాటుగా యూరియాని వేయడం కుదరకపోతే 2% యూరియా ద్రావణాన్ని అంటే 20 గ్రాముల యూరియాని లీటర్ నీటిలో కలిపి దాన్ని పిచికారీ చేసుకోవచ్చు. 2% ఇనుము జింక్ సల్ఫేట్లను పిచికారీ చేయడం ద్వారా మరింత దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక పొద్దునా సాగులో నీటి యాజమాన్యాన్ని గనక మనం చూసినట్లయితే జనవరి మార్చి నెలల మధ్య 2 వారాలకోసారి తడిపెట్టుకోవాలి. ఏప్రిల్ జూన్ మాసాల్లో అయితే ప్రతి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో 8 నుండి 10 నీటి తడులు తప్పనిసరిగా ఇచ్చుకోవాలి. సాళ్లలో 5 టన్నుల పచ్చి ఎండు ఆకులతో కప్పి ఉంచడం ద్వారా 25% నీటిని ఆదా చేసుకోవడమే కాకుండా కలుపు పెరగకుండా చేసి వేసవిలో నేల ఉష్ణోగ్రతను తగ్గించడంతో పాటు ఆకుల సత్తువ సేంద్రియ పదార్థం నేలకు అందుతుంది. సరైన సమయంలో కలుపు నివారణ చేపట్టకపోయినట్లయితే 70 నుండి 75% దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి పిలకలు నాటే పద్ధతిలో అయితే నాటిన 45వ రోజు, 65వ రోజు, 80 రోజుల తర్వాత మనుషులతో కలుపు తీయించాలి. మళ్ళీ పంట మొదటి కోత తర్వాత 30 నుంచి 45 రోజులకి రెండోసారి కలుపు తీసుకోవాలి. ఇక పుదీనాలో సాగు చేసే అంతర పంటల్ని గనక మనం చూసినట్లయితే ప్రతి 2 వరుసల పుదీనాకు 1 వరుస మినుము, కంది లేదా అలసంద వేసుకోవడం ద్వారా ఎక్కువ ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ పంటల వేర్లు నేలకు నత్రజని అందిస్తాయి. అదేవిధంగా మల్బార్ వేప, శ్రీగంధం వంటి తోటల్లో పుదీనాను అంతర పంటగా సాగు చేయడం ద్వారా 15,000 నుండి 20,000 రూపాయల వరకు అదనపు ఆదాయాన్ని పొందొచ్చు. ఇక కోత విషయానికి కనుక వచ్చినట్లయితే పిలకల్ని నాటుకుంటే 100 రోజుల్లో పంట మొదటి కోతకి సిద్ధంగా ఉంటుంది. తర్వాత ప్రతి 60 నుంచి 70 రోజులకి కోతలు కోసుకోవచ్చు. 2 లేదా 3 కోతల తర్వాత తీసేసి మళ్ళీ నాటుకోవాలి. అదే నారు ద్వారా నాటుకునే పంట అయినట్లయితే గనక జూన్ జూలై నెలల్లో ఒకే 1 కోత కోసుకోవచ్చు. అడుగున ఉన్న ఆకుల రంగును బట్టి కోత మొదలుపెట్టుకోవాలి. అడుగు ఆకులు పసుపు రంగుగా మారుతూ ఉన్నట్లయితే వెంటనే కోసుకోవాలి. హెక్టర్కి 20 నుంచి 40 టన్నుల ఆకుల దిగుబడి, వాటి నుండి 125 నుండి 200 కిలోల తైలం దిగుబడి వస్తుంది. ఇక పుదీనాను ఆశించే పురుగుల విషయానికి వచ్చినట్లయితే ఆకు చుట్టు పురుగు, పెంకు పురుగు, బొంత పురుగులు ఆశించి ఆకుల్ని నాశనం చేస్తాయి. వీటి నివారణకి మలాథియాన్ మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. పుదీనాన్ని ఆశించే తెగుళ్ల విషయానికి వచ్చినట్లయితే పిలక, వేరుకుళ్ళు, ఆకుమచ్చ, వడలు తెగులు ఇవి కనుక కనిపించినట్లయితే కార్బండిజం 1 గ్రాము లేదా మ్యాంకోజబ్ 2.5 గ్రాములు లేదా బ్లైటాక్స్ 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. జనవరి ఫిబ్రవరి నెలల్లో నాటిన పంటకి బూడిద తెగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ

0: బూడిద తెగులు నివారణకి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు నీటిలో కరిగే గంధకాన్ని 2 గ్రాములు 1 లీటర్ నీటికి చప్పున కలిపి పిచికారీ చేయాలి. అదేవిధంగా హెక్టర్కి 500 కిలోల వేపపిండి, 2 కిలోల కార్బోఫ్యూరన్ 3 డోసీ గుళికలు వేసుకోవడం ద్వారా పంటని నులి పురుగుల బారి నుంచి కాపాడుకోవచ్చు. ఇక పుదీనాలో నూనె తీసే పద్ధతిని గనక మనం చూసినట్లయితే, పంట కోసిన తర్వాత 4 నుండి 5 గంటలు నీడలో ఆరపెట్టి నూనె బట్టీలో వేసి స్వేదన ప్రక్రియ ద్వారా నూనె తీసుకోవాలి. దీనికోసం బట్టీ తొట్టి అంటే బాయిలర్, ద్రవీకారి కండెన్సర్, సంగ్రహ పాత్ర సెపరేటర్ని కలిగిన యంత్రం అవసరమవుతుంది. ఈ కోసిన ఆకుల్ని బట్టీ తొట్టిలో నిండా నింపి మూత వేసి నీటి ఆవిరి పంపాలి. ఇలా చేయడం వల్ల ఆకుల్లోని నూనె గ్రంథులు పగిలి నూనె ఆవిరి, నీటి ఆవిరి కలిసి ద్రవీకారిలోకి ప్రవేశించి చుట్టూ ఉన్న నీటి వల్ల ద్రవీభవించి చుక్కల రూపంలో సంగ్రహ పాత్రలోకి ప్రవేశిస్తుంది. తైలాన్ని వేరు చేసి
1: మీరు ఇంతవరకు వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో పుదీనా సాగు గురించి విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు. ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తా ప్రసారం, 7:15 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 7:30 ఫిఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ ఆంగ్లంలో వింటారు. అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి.

7:45 8:15 చిత్రగీతాలు వింటారు. 8:30 తెలుగులో వార్తా ప్రసారం. 8:40 దేశభక్తి గీతం. ఆకాశవాణి విజయవాడ ఏకేంద్రం ప్రసారాలు వింటారు. 11:48 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ఢిల్లీ నుండి రిలే.

ప్రసార విశేషాలు విన్నారు. శ్రోతలకు ఓగమనిక. లేబర్ వెల్ఫేర్ కమిషనర్ వారు ఇలా తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని బీడి, లైమ్ స్టోన్, డోలమైట్, ఐరన్, మ్యాంగనీస్ గనులు, క్రోమ్, మైకామైన్ కార్మికులు, సినీ కార్మికుల పిల్లలు 2026-27 సంవత్సరానికి గాను ఆన్లైన్లో స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీలు 1 నుండి 10 తరగతి చదివేవారు 31/8/2026 లోపు, 11 నుండి ప్రొఫెషనల్ డిగ్రీ చదివేవారు 31/10/2026 లోపుగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల లేక కళాశాలలో చదివేవారు మాత్రమే ఈ ఆర్థిక సహకారానికి అర్హులు. ఇతర వివరాలకు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ http://scholarship.gov.in /application/form/login అనే వెబ్సైట్లో చూడవచ్చు. లేదా ఆఫీస్ ఆఫ్ ద వెల్ఫేర్ కమిషనర్, లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, రూమ్ నంబర్ 54, కేంద్రీయ సదన్, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్ వారిని సంప్రదించవచ్చు. గమనిక విన్నారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఒడిశాలో 47,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం నెలకొన్న తరుణంలో భారత్ దౌత్య శాంతి పరిష్కారాలు సూచిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. చెన్నైలో జరుగుతున్న చివరి వన్డే క్రికెట్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ భారత్కు 219 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఒడిశాలో 47,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ నేతృత్వంలో ఒడిశా రాష్ట్రం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ రాష్ట్ర పురోగతిని ప్రధానమంత్రి ఈరోజు ప్రశంసించారు. ఒడిశా అభివృద్ది పథంలో వేగంగా దూసుకుపోతోందని, తూర్పు భారతదేశం వృద్ధికి గణనీయమైన సహకారం అందిస్తోందని ఆయన అన్నారు. మయూర్భంజ్ జిల్లాలోని రాయ్రంగ్పూర్లో జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. ఆమె స్వగ్రామమైన పహాడ్పూర్ను సందర్శించడం ఒక విశిష్ట గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. పహాడ్పూర్ను పునరుత్పాదక ఇంధన ఆధారిత మౌలిక సదుపాయాలు, ఆధునిక ప్రజాసేవలతో కూడిన సూర్యగ్రామ్ సౌరగ్రామంగా అభివృద్ది చేయనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. వివిధ రంగాలకు చెందిన సుమారు 47,000 కోట్ల రూపాయలు విలువైన అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. తూర్పు భారతదేశం శీఘ్రగతిన జరిగే అభివృద్ది ద్వారా దేశ వృద్ధిని ముందుకు తీసుకువెళ్లడమే కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ దార్శనికత ముఖ్య ఉద్దేశ్యమని ఆయన అన్నారు. సుభద్ర యోజన, ఆయుష్మాన్ భారత్, పీఎం జన్మన్ యోజన వంటి సంక్షేమ పథకాలను మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాగే పారిశుద్ధ్యం, ప్రజా సంక్షేమంపై రాష్ట ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను కూడా అభినందించారు. పశ్చిమ బెంగాల్లో హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్లో జరిగిన పశ్చిమ బంగ దివస్ వేడుకల్లో కూడా ప్రధానమంత్రి పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 944,00,000 మందికి పైగా రైతులకు లబ్ది చేకూరుస్తూ 18,840 కోట్ల రూపాయల విలువైన పీఎం కిసాన్ పథకం 23వ విడతను కూడా ప్రధానమంత్రి విడుదల చేశారు. ముఖ్యమంత్రి సువేందు అధికారితో కలిసి రాష్ట్ర దినోత్సవ వేడుకల ఘనమైన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. రైల్వే, వ్యవసాయం, గ్రామీణాభివృద్ది, మత్స్య, పశుసంవర్ధక రంగాల్లో వివిధ అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ బెంగాల్ అభివృద్ది కోసం బీజేపీ ప్రభుత్వం సూపర్ ఫాస్ట్ వేగంతో పనిచేయడం ప్రారంభించిందని అన్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్తూ ఫసల్ బీమా యోజన గురించి కూడా ప్రస్తావించారు.
1: సాథియో, ఆజ్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కే తహత్ దేశ్ భర్ కే 9 కరోడ్ సే అధిక్ కిసానో కే బ్యాంక్ ఖాతో మే పైసే భేజే గయే ఔర్ పశ్చిమ బంగాల్ కే కిసానో కే లియే ఏక్ ఔర్ ఖుషీ కీ ఖబర్ హై. ఆజ్ సే రాజ్య మే పీఎం ఫసల్ బీమా యోజన శురూ కీ జా రహీ హై. ఫసల్ బీమా యోజన ముష్కిల్ సమయ మే కిసాన్ కే పరివార్ కో సహారా దేగీ. ఫసల్ కో నుక్సాన్ హోనే పర్ కిసాన్ పర్ బోజ్ నహీ పడేగా.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన పాలన, ప్రపంచ నాయకులతో నిర్మాణాత్మక సంబంధాల ద్వారా అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రతిష్టను, ప్రభావాన్ని గణనీయంగా పెంపొందించారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు కొనియాడారు. ప్రధానమంత్రి సమక్షంలో ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా రైరంగ్పూర్లో మోహన్ చరణ్ మాజీ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రాష్ట్రపతి కూడా ప్రసంగించారు. మోదీ నాయకత్వంలో భారతదేశం నిరంతరం శాంతి, చర్చలు, సహకారానికి బలమైన గొంతుకగా అవతరించిందని ఆమె అన్నారు. ప్రపంచంలో పలు ప్రాంతాల్లో సంఘర్షణలు, అనిశ్చిత పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో దౌత్యపరమైన చర్చలు, పరస్పర అవగాహన ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని భారత్ స్థిరంగా చెప్తూ వస్తోందని రాష్ట్రపతి అన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో భారత్ అందించిన మానవతా సహాయాన్ని గుర్తు చేసుకుంటూ వ్యాక్సిన్లు, ఆక్సిజన్, అవసరమైన వైద్య పరికరాల సరఫరా ద్వారా దేశం అనేక దేశాలకు కీలకమైన మద్దతు అందించిందని, ఇది ప్రపంచం పట్ల సంఘీభావం, మానవ సంక్షేమం పట్ల భారత్కున్న నిబద్ధతకు నిదర్శనమని రాష్ట్రపతి ముర్ము అన్నారు. భారత్లో అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధానమంత్రిగా నిలిచినందుకు నరేంద్ర మోదీకి ఈ సందర్భంగా రాష్ట్రపతి అభినందనలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఆరోగ్యకరమైన, చురుకైన, గౌరవప్రదమైన వృద్ధాప్యం కోసం యోగాను జీవితకాల సాధనగా అలవర్చుకోవడంలోని ప్రాధాన్యతను తెలియజేస్తూ ఈ ఏడాది 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 ప్రధాన కార్యక్రమం పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో చారిత్రాత్మక రెడ్ రోడ్లో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కామన్ యోగా ప్రోటోకాల్ సాధనలో దేశానికి నేతృత్వం వహిస్తారు. రెడ్ రోడ్లో జరిగే జాతీయ వేడుకలు ఉదయం 5 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ వేదిక వద్ద వేలాది మంది యోగాభిమానులు పాల్గొనుండగా భారత్, విదేశాల నుండి లక్షలాది మంది పౌరులు వర్చువల్గా ఇందులో భాగస్వాములవుతారు. ఆరోగ్యం, సామరస్యం, సామూహిక సంక్షేమాన్ని పెంపొందించే ప్రపంచ ఉద్యమంగా యోగా పెరుగుతున్న పాత్రను ఈ కార్యక్రమం పునరుద్ఘాటిస్తుంది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ యోగా సంప్రదాయాన్ని అనుసంధానిస్తూ దేశవ్యాప్తంగా 100 ప్రముఖ ప్రాంతాల్లో ప్రత్యేక యోగా వేడుకలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా న్యూఢిల్లీలో ఎర్రకోట, ఉత్తరాఖండ్లో హరిద్వార్, ఒడిషాలో కోణార్క్, కర్ణాటకలో హంపి, తమిళనాడులోని మహాబలిపురం, మహారాష్ట్రలోని ముంబై, బీహార్లోని నలంద, గుజరాత్లో అహ్మదాబాద్, ఉత్తరప్రదేశ్ సార్నాథ్, లదాఖ్లోని లే, తెలంగాణలోని హైదరాబాద్, అసోంలోని సిల్చార్ సహా 12 ప్రముఖ ప్రాంతాల్లో ప్రధాన వేడుకలు జరుగుతాయి. విదేశాల్లోని 210కి పైగా భారతీయ రాయబార కార్యాలయాలు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2500 ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు మహారాష్ట్రలోని కొల్హాపూర్లో 1445 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన శ్రీ అంబాబాయి ఆలయ అభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ అమిత్ షా, చారిత్రాత్మక కరువేరు నగరంలో వెలసిన శ్రీ అంబాబాయి ఆలయం దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకు ఒక ప్రధాన విశ్వాస కేంద్రమన్నారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టు ఆలయ చారిత్రాత్మక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడుతూనే ఆలయ పరిసరాలను ఒక ఆధునిక పుణ్యక్షేత్రంగా మారుస్తుందని ఆయన చెప్పారు. జాతీయ భద్రత, సమర్థవంతమైన సరిహద్దు నిర్వహణ పట్ల ప్రభుత్వ నిబద్ధతను కూడా కేంద్ర హోంమంత్రి సందర్భంగా పునరుద్ఘాటించారు. అక్రమ చొరబాట్లను అరికట్టేందుకు మున్ముందు కూడా పట్టుదలతో ప్రయత్నాలు కొనసాగుతాయని అమిత్ షా ఈ సందర్భంగా పేర్కొన్నారు.
2: భాజపా సర్కార్ బని ఉరీ పర్ హమ్లా హువా, పుల్వామా మే హమ్లా హువా, పెహల్గావ్ మే హమ్లా హువా, కహీ సర్జికల్ స్ట్రైక్, కహీ ఎయిర్ స్ట్రైక్, ఔర్ అంత్ మే ఆపరేషన్ సింధూర్ కర్కర్ పాకిస్తాన్ కే ఘర్ మే ఘుస్కర్ ఆతంకవాద్ కో జవాబ్ దేనే కా కామ్ కియా.
0: నేషనల్ టెస్టింగ్ ఎజెన్సీ నీట్ 2026 అభ్యర్థి ఒకరి అభ్యర్థన మేరకు పరీక్షకు కేవలం 48 గంటల ముందు పరీక్షా కేంద్రాన్ని అబుదాబీ నుండి నాగ్పూర్కు మార్చింది. నీట్ యూజీ 2026 పునః పరీక్ష కోసం నాగ్పూర్కు బదులుగా అబుదాబీలో పరీక్షా కేంద్రాన్ని కేటాయించిన ఒక అభ్యర్థికి సంబంధించిన అంశంపై ఏజెన్సీ స్పష్టతనిచ్చింది. పరిపాలనాపరమైన కారణాల వల్ల ఏ విద్యార్థి కూడా పరీక్షకు దూరం కాకూడదన్నది తమ ప్రాధాన్యత అని ఏజెన్సీ పునరుద్ఘాటించింది. రేపు జరగనున్న పునః పరీక్ష ఏర్పాట్లో భాగంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ప్రక్రియ రోజంతా కొనసాగింది. దేశవ్యాప్తంగా ఉన్న పరీక్షా కేంద్రాల్లో జరుగుతున్న ఈ డ్రిల్లో 2.5 లక్షల మందికి పైగా భద్రతా సిబ్బంది పాల్గొన్నారు. సోమవారం నుండి ప్రారంభమయ్యే 2 రోజుల బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశానికి భారత్ వేదిక అవుతోంది. ఈ సమావేశానికి మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షత వహిస్తారు. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న 3వ చివరి వన్డే క్రికెట్ మ్యాచ్లో భారత్కు ఆఫ్ఘనిస్తాన్ 219 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్ 44.5

0: రెండు ఓవర్లలో 218 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇప్పటికే 3 మ్యాచ్ల సిరీస్ను భారత్ 2-0 ఆధిక్యతతో కైవసం చేసుకోగా, ఈ మ్యాచ్లో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఒడిషాలో 47,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం నెలకొన్న తరుణంలో భారత్ దౌత్యశాంతి పరిష్కారాలను సూచిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ అన్నారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. చెన్నైలో జరుగుతున్న చివరి వన్డే క్రికెట్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ భారత్కు 219 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి FM 102.2.

కార్యక్రమంలో ముందుగా వింటున్న పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, మాల్గడి శుభ పాడారు. చిన్నబ్బాయి చిత్రానికి సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచనకు ఇళయరాజా సంగీతం.

వింటున్న పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడారు. చూడాలని ఉంది చిత్రానికి. వేటూరి సుందరామూర్తి రచనకు, మణిశర్మ సంగీతం.

వింటున్న పాటను సాగర్ రెనిన పాడారు కరెంట్ చిత్రానికి, భాస్కర్ భట్ల రవికుమార్ రచనకు, దేవిశ్రీప్రసాద్ సంగీతం.

చిన్ని కృష్ణుడు చిత్రానికి ఎస్ జానకి గానం వింటున్నారు. వేటూరి గీతం ఇది, ఆడి బర్మన్ సంగీతం.

వింటున్న పాటను ఉన్నికృష్ణన్, బాంబే జయశ్రీ పాడారు ఇద్దరు చిత్రానికి. వేటూరి గీతం ఇది, ఏఆర్ రెహమాన్ సంగీతం.

మీరు విన్న పాటతో చిత్రగీతాలు కార్యక్రమం సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ముఖ్యాంశాలు. కేంద్ర సంక్షేమ పథకాలతో దేశ అభివృద్ధి ప్రస్థానంలో గిరిజన సమాజం కీలక భాగస్వామిగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా రేపు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. గత 12 ఏళ్లలో దేశం అభివృద్ధి, జాతీయ భద్రత, అంతర్జాతీయ గుర్తింపు రంగాల్లో విశేష పురోగతి సాధించిందని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3 వన్డేల క్రికెట్ సిరీస్ను భారత్ 3-0 కైవసం చేసుకుంది. వివరాలు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో దేశ అభివృద్ధి ప్రస్థానంలో గిరిజన సమాజం కీలక భాగస్వామిగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఒడిశాలోని మోహన్ చరణ్ మాజీ ప్రభుత్వం విజయవంతంగా 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మయూర్భంజ్ జిల్లా రైరంగ్పూర్లో ఈరోజు నిర్వహించిన బహిరంగ సభలో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ రాష్ట్రంలో 47,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ దశాబ్దాలుగా గిరిజన జనాభా ఎదుర్కొంటున్న వెనుకబాటు తన ముగిసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం విద్య, వైద్యం, జీవనోపాధి, సామాజిక పురోభివృద్ధి రంగాల్లో గిరిజనులకు సరికొత్త అవకాశాలు లభిస్తున్నాయని తెలియజేస్తూ,
1: साथियों डबल इंजन सरकार की डबल विशेषता ये है कि वो खुद जनता तक पहुंचती है. हमारा प्रयास है कि सामान्य नागरिक को किसी समस्या के समाधान के लिए अनावश्यक चक्कर न लगाने पड़े. इन्हीं प्रयासों का परिणाम है कि युवाओं, महिलाओं, किसानों और आम लोगों की अपेक्षाएं आज पूरी हो रही है. सुभद्रा योजना के माध्यम से 1 करोड़ से अधिक माताओं और बहनों तक आर्थिक सहायता पहुंचाई गई. आयुष्मान भारत को लागू करके ओडिशा.
0: ఈ సభలో పాల్గొన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మయూర్భంజ్ జిల్లాలోని రాష్ట్రపతి స్వగ్రామమైన పహాడ్పూర్ను సందర్శించడం తనకు దక్కిన గొప్ప భాగ్యంగా ప్రధాని అభివర్ణించారు. ఈ నేపథ్యంలో పహాడ్పూర్ను త్వరలోనే పూర్తిస్థాయి పునరుత్పాదక ఇంధన వనరులతో నడిచే సూర్యగ్రామంగా తీర్చిదిద్దుతామని నరేంద్ర మోదీ ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అత్యంత వేగంగా పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సువేందు అధికారితో కలిసి పాల్గొన్న ప్రధాని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బెంగాల్లో పలు కీలక రంగాలకు చెందిన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రైల్వే, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, మత్స్యరంగం, పశుసంవర్ధక శాఖలకు చెందిన వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడంతో పాటు కొత్త పనులకు పునాదిరాళ్లు వేశారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెంచడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, పీఎం కిసాన్ పథకం కింద 23వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నేరుగా రైతుల ఖాతాల్లోకి విడుదల చేశారు. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో మొత్తం 18,880 కోట్ల రూపాయలకు పైగా నిధులను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. దేశవ్యాప్తంగా ఈ రోజును పీఎం కిసాన్ ఉత్సవ్ దివస్గా రైతులు ఘనంగా జరుపుకున్నారు. ఈ విడత ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 9,44,00,000 మంది రైతులు లబ్ధి పొందగా వారిలో 2,18,00,000 మంది మహిళా రైతులు ఉండటం విశేషం. ఆధునికతను స్వీకరిస్తూనే సంస్కృతిని కాపాడుకునే సమాజమే సంపన్న సమాజమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఒడిశాలోని మోహన్ చరణ్ మాజీ ప్రభుత్వం విజయవంతంగా 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మయూర్భంజ్ జిల్లా రైరంగ్పూర్లో ఈరోజు నిర్వహించిన బహిరంగ సభలో రాష్ట్రపతి మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయకత్వం వల్లే ప్రపంచ వేదికలపై భారతదేశ ప్రతిష్ట పెరిగిందన్నారు. దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నరేంద్ర మోదీ జాతీయ ప్రయోజనాల కోసం అనేక విప్లవాత్మక చర్యలు తీసుకున్నారని రాష్ట్రపతి కొనియాడారు. 2047 నాటికి భారతదేశాన్ని వికసిత్ భారత్గా మార్చాలనే సంకల్పంతో నరేంద్ర మోదీ దేశాన్ని మరింత ముందుకు నడిపించాలని ఆమె ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా రేపు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. అన్ని వయస్సుల వారికి యోగా ఎంతో ఆవశ్యకం అనే సందేశాన్ని చాటుతూ ఈ ఏడాది ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగా అనే ప్రధాన ఇతివృత్తంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. భారతదేశ సంస్కృతి, యోగా సాంప్రదాయాల సమ్మేళనంగా దేశంలోని 100 ప్రముఖ చారిత్రాత్మక పర్యాటక ప్రాంతాల్లో కేంద్ర సాంస్కృతిక శాఖ ప్రత్యేక యోగా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తోంది. జాతీయ స్థాయి ప్రధాన వేడుక రేపు కోల్కతాలోని చారిత్రాత్మక రెడ్ రోడ్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరగనుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర హోంమంత్రి, సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు మహారాష్ట్రలోని కొల్హాపూర్లో 1,445 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన శ్రీ అంబాబాయ్ ఆలయ అభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ, ఆలయ చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఏమాత్రం దెబ్బతీయకుండా ఈ ప్రాజెక్టు ద్వారా ఆలయాన్ని ఆధునిక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో దేశం అభివృద్ధి, సాంస్కృతిక పునరుజ్జీవం, జాతీయ భద్రత, అంతర్జాతీయ గుర్తింపు రంగాల్లో విశేష పురోగతి సాధించిందని పేర్కొన్నారు. దేశ భద్రత, సరిహద్దుల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని అమిత్ షా పేర్కొంటూ,
2: భారత్ కీ సురక్షా కీ సభీ ప్రకార్ కీ సునిశ్చిత నరేంద్ర మోదీ జీ కే నేతృత్వ మే హో రహీ, చాహే గ్రామీణ వికాస్ హో, చాహే శహరీ వికాస్ హో, చాహే కృషి కో సమృద్ధ కర్నే కే లియే కోఆపరేటివ్ ఆర్ డేరీ మంత్రాలయ బనానా హో, చాహే పీఎల్ఐ స్కీమ్ లాకర్ భారత్ కో ఉత్పాదన కా హబ్ బనానా హో, సెమీ కండక్టర్, క్వాంటమ్ ఇంజనీరింగ్, న్యూ ఏజ్ టెక్నాలజీ మే భారత్ కో ఉత్పాదన కే లియే నయి శురువాత్ కర్నీ హో.
0: కైలాస మానసరోవర యాత్ర 2026 ఈరోజు అధికారికంగా ప్రారంభమైంది. ఈ ఏడాది యాత్రకు సంబంధించి ఎంపికైన భక్తుల మొదటి బృందం సిక్కింలోని చారిత్రాత్మక నాథులా కనుమ, నాథులా పాస్ సరిహద్దు దాటి చైనా భూభాగంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా సిక్కిం గవర్నర్ ఓంప్రకాష్ మాథుర్, ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి షెరింగ్ తెందు భూటియాతో కలిసి యాత్రికుల మొదటి బృందానికి జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. నాథుల సరిహద్దు దాటిన ఈ బృందంలో మొత్తం 47 మంది ఉన్నారు. యాత్రికులు ఈ నెల 27వ తేదీన అత్యంత పవిత్రమైన మానస సరోవర పరిక్రమ ప్రదక్షిణ చేయనున్నారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో, అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన 3 సరికొత్త యుద్ధ నౌకలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు కోల్కతా నౌకాశ్రయంలో జాతికి అంకితం చేయనున్నారు. ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ ఆగ్రై అనే ఈ 3 నౌకల చేరికతో భారత నావికాదళ అమ్ముల పొది మరింత శక్తివంతం కానుంది. భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో ఈ నౌకల నమూనాలను రూపొందించగా, ప్రభుత్వ రంగ సంస్థ గార్డెన్రీ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ జీఆర్ఎస్సీ వీటిని నిర్మించింది. ఈ యుద్ధ నౌకల నిర్మాణంలో 75% పైగా స్వదేశీ సాంకేతికతను, వస్తువులను వినియోగించారు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3 వన్డేల సిరీస్ను భారత్ 3-0 కైవసం చేసుకుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో ఈరోజు జరిగిన 3వ వన్డే క్రికెట్ మ్యాచ్లో 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ 110, రోహిత్ శర్మ 79 పరుగులు చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 218 పరుగులకు ఆల్అవుట్ అయింది. భారత బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ 5 వికెట్లు తీసుకున్నాడు. వినియోగంలో ఉన్న 16 రకాల ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ఎఫ్డిసి ఔషధాల ఉత్పత్తి, విక్రయాలు, పంపిణీపై తక్షణమే పూర్తిస్థాయి నిషేధాన్ని విధిస్తూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ గెజెట్ నోటిఫికేషన్ ఈరోజు విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు డిటిఏబి ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఈ కాంబినేషన్ మందులపై సమగ్ర సమీక్ష జరిపింది. ఈ మందుల కలయిక వల్ల రోగులకు ఎలాంటి అదనపు వైద్య ప్రయోజనం లేదని, శాస్త్రీయ ఆధారాలు లేని ఇటువంటి అహౌతిక ఔషధ మిశ్రమాలు ప్రజారోగ్యానికి హానికరమని తెలియజేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర సంక్షేమ పథకాలతో దేశ అభివృద్ధి ప్రస్థానంలో గిరిజన సమాజం కీలక భాగస్వామిగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా రేపు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. గత 12 ఏళ్లలో దేశం అభివృద్ధి, జాతీయ భద్రత, అంతర్జాతీయ గుర్తింపు రంగాల్లో విశేష పురోగతి సాధించిందని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3 వన్డేల క్రికెట్ సిరీస్ను భారత్ 3-0 కైవసం చేసుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

0: మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ సంధ్యా కే సాథ్ మే జాగృతి శర్మా.

నోడల్ అధికారి ఆయుష్ విభాగం ఆంధ్రప్రదేశ్, పరిచయకర్త రావుల సాయి గిరీష్. సాయంత్రం 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో శ్రీమతి కొండూరు అరుణా బృందం వారిచే భజనావళి. 7:15 పంటసీమలు కార్యక్రమంలో వ్యవసాయంలో నేలలపై పురుగుమందుల ప్రభావం, ఈ అంశం గురించి గరికపాడు కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ విభాగం విషయ నిపుణులు ఎన్ రాజశేఖర్ గారితో పరిచయం. పంట మార్పిడి విధానం సంభాషణ. 8:15 యోగః సకలార్థ సాధకః అమరభారతి కార్యక్రమంలో డాక్టర్ సిహెచ్వికేఎస్ ఫణికుమార్ గారి సంస్కృత ప్రసంగం. 10:00 రవి వాసరియ్య అఖిల భారత సంగీత కార్యక్రమం ఢిల్లీ నుండి ప్రసారం. 11:10 12 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ పాలనపై ప్రత్యేక ధారావాహిక కార్యక్రమం ఢిల్లీ నుండి ప్రసారం. మీరింతవరకు రేపటి కార్యక్రమంలోని కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. మంచి మాట. విత్తనాల వంటివి మన చేతలు, వాటిని బట్టే ఫలితాలు ఉంటాయి. మంచి మాట విన్నారుగా. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 11:48 దాటి 36 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ మీడియా వేవ్పై సమాప్తం. ఎఫ్ఎం 102.2 మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. నమస్కారం.

0: హలో హలో హలో హలో, దిస్ ఇస్ పీబీ స్టూడియో, ఆర్బీ స్టూడియో. టైమ్ ఈస్ 5 అవర్స్, ఏంటన్నా 5 అవర్స్, 8 మినిట్స్, 6 8.
1: బిజిలీ యోజన చేరడానికి పిఎం జియోవి

0: హలో, ఏబి స్టూడియో. టైమ్ ఈస్ 5 అవర్స్ 9 మినిట్స్ 28 20 30.
1: మీద వస్తాయి
2: ప్రతి పేమెంట్ పై. పేటిఎం యాప్ డౌన్లోడ్ ప్రతి
1: నిర్మాణం 90 శవాణి పునాది జూన్ 23 రేడియో ప్రసారం ఇంకా చెన్నై ద్వారా జరిగింది. 1920